ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 3వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా కార్యక్రమాలు విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ నిలయంలో సమయం 6:11 అవుతుంది. ఇక ఈ పొద్దున ఈ డేని మన షోని భక్తి పాటలతో స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనం ఉన్నాం క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 6:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇప్పుడు 1000 స్తంభాల గుడి గురించి మనందరికీ తెలుసు. మరి 500 స్తంభాల గుడి గురించి మీకు తెలుసా? తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పురాతన ఆలయాలు ఉన్నాయి. రామప్ప, 1000 స్తంభాల గుడి లాంటి ప్రసిద్ధ ఆలయాల గురించి మనందరికీ తెలుసు. కానీ వాటికి దీటుగా చరిత్రను, అద్భుతమైన శిల్పకళను దాచుకున్న కొన్ని ఆలయాలు మాత్రం ఇప్పటికీ చాలామందికి తెలియవు.

కొన్ని ఆలయాలు మాత్రం ఇప్పటికీ చాలామందికి తెలియవు. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటే ముత్తారం త్రికుటాలయం అన్నమాట. ఈ ఆలయం ఎక్కడుందంటే, ఈ పురాతనమైన ఆలయం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామశివార్లలో ఒక చెరువు గుట్టకు సమీపంలో ఉంది అన్నమాట. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, అసలు త్రికుటాలయం అంటే ఏమిటి, ఎందుకు నిర్మించారు అండ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇఫ్ సపోజ్ మీకు ఈ ఆలయం గురించి ఏమైనా తెలిస్తే నాకు వాట్సాప్ చేసేసేయండి. స్టేట్ యూన్.

The time 6:30 and you are listening to Akashvani FM Rainbow 101.9 MHz. ఇక మనము ముత్తారం త్రికుటాలయం గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారంటే ఈ ఆలయం కాకతీయుల కాలానికి చెందినదని చరిత్రకారులు భావిస్తున్నారు. సుమారుగా క్రీస్తు శతాబ్దం 11వ నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించబడినట్టు చెబుతారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయాన్ని ఖచ్చితంగా ఏ కాకతీయ రాజు నిర్మించాడన్న విషయం ప్రస్తుతం స్పష్టమైన ఆధారాలతో లేవు. కానీ కాకతీయుల కళా సంపదను చూసి కాకతీయుల కాలంలో నిర్మించారని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అయితే దీనికి పేరు త్రికుటాలయం అని చెప్పేసి ఉంది కదా. అంటే ఏమిటంటే త్రికుటాలయం అంటే మూడు గర్భగుడులు లేదా మూడు ప్రధాన ఆలయ భాగాలు కలిగిన దేవాలయం. కాకతీయుల కాలంలో ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అంటే ఒకే ఆలయ సముదాయంలో మూడు దేవతా విగ్రహాలకు ప్రత్యేక గర్భగుడులు ఏర్పాటు చేయడం ఈ నిర్మాణ శైలిలో ఒక ముఖ్యమైన లక్షణం అన్నమాట. అందుకే ఈ ఆలయం పేరు త్రికుటాలయం అని చెప్పేసి వచ్చింది అనమాట. అండ్ ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారంటే ఆ కాలంలో గ్రామాలు, చెరువులు, ఆలయాలు ఒకదానితో ఒకటి అనుబంధమై ఉండేవి అన్నమాట. ప్రజల ఆధ్యాత్మిక అవసరాలతో పాటు ఆలయాలు అప్పట్లో సామాజిక సాంస్కృతిక కేంద్రాలుగా కూడా పనిచేసేవి. అందుకే ఈ ఆలయం కూడా అప్పటి స్థానిక ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యమైన ప్రదేశంగా ఉండవచ్చని చరిత్రకారులు, పరిశోధకులు సూచిస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది, అండ్ ఈ ఆలయం ఎందుకు ముఖ్యమైనది అని చెప్పేసి కూడా మాట్లాడదాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇంటి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైం 6:42 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ మనము ముత్తారం త్రికుటాలయం గురించి మాట్లాడుతున్నాం కదా, అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ముత్తారం త్రికుటాలయంలో కనిపించే రాతి స్తంభాలు, శిల్పాలు, ద్వారాలు, అలంకరణలు కాకతీయుల శిల్పకళను గుర్తు చేస్తాయి అన్నమాట. ప్రత్యేకంగా గజలక్ష్మి శిల్పం, ద్వారపాలకుల శిల్పాలు, నాగర శైలిని పోలిన శిఖిర అలంకరణలు, రాతిపై చెక్కిన భవన ఆకృతులు ఆసక్తిని కలిగిస్తాయి. అండ్ ఇక్కడి రాతి నిర్మాణాన్ని చూస్తే అప్పటి శిల్పులు ఎంతటి నైపుణ్యంతో పనిచేశారో కూడా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఆలయ నిర్మాణం సూర్యకిరణాలు మరియు గర్భగుడి అమరికకు సంబంధించి స్థానికంగా కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయన్నమాట. అయితే వీటిని స్థానికంగా కథలుగానే చూడాలని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. అండ్ కాకతీయుల చరిత్రల అంటే కేవలం వరంగల్ కోట, రామప్ప లేదా వెయ్యి స్తంభాల గుడి మాత్రమే కాదు, తెలంగాణలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా కాకతీయుల కాలం నాటి ఎన్నో నిర్మాణాలు, శిల్పాలు, ఆలయ అవశేషాలు ఉన్నాయన్నమాట. వాటిలో ముత్తారం త్రికుటాలయం కూడా ఒకటి. ఇలాంటి ఆలయాలు మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి, చరిత్ర అంటే పుస్తకాల్లో మాత్రమే ఉండదు, మన గ్రామాల్లోని రాళ్ళల్లో, శిల్పాల్లో, చెరువుల గుట్టల్లో కూడా దాగి ఉంటాయన్నమాట. అండ్ ఇది హన్మకొండ, వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి టు వరంగల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ మార్గంలో వెళ్ళకుండా డైరెక్ట్ హైదరాబాద్ టు హన్మకొండ, హైదరాబాద్ టు వరంగల్ బస్సెస్ ఉంటాయి. నేను అక్కడ నుంచి నియర్ బై ఆటోస్తోనే వెళ్ళొచ్చు అనమాట. స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. లైక్ దిస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్.

0: ఎస్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. సారీ, హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. బికాస్ గణేష్ నిమజ్జనం ఈరోజు ఉంది. సో వచ్చేటప్పుడు జస్ట్ ఇప్పుడు బిఫోర్ వచ్చేటప్పుడు ప్లస్ మళ్ళీ జస్ట్ బ్యాక్ ఇట్లా బయటకు వెళ్ళి వచ్చిన ఆ సాంగ్స్ కంప్లీట్గా బయటగా తెలుసుగా నిమజ్జనం అంటే హైదరాబాద్ ఎట్లుంటుందో అని చెప్పేసి, అండ్ దట్ టు మన స్టూడియో ట్యాంక్ మట్కి నియర్బై ఉంటుంది కాబట్టి ఆ సాంగ్స్లో నిమగ్నం అయిపోయి ఉన్నా అనమాట. సో ఈ షో మొత్తం కూడా బయట ఏ పాటలు అయితే వినిపిస్తున్నాయో అదే పాటలు జోష్ నింపే ప్రయత్నం నేను చేశాను, రైట్? సో ఈరోజు డే 25th September 2026 అండ్ ద డే ఈజ్ ఫ్రైడే, రైట్? ఇక మార్నింగ్ నీలముల సమయం 7:02 అవుతుంది కాబట్టి ఒక్కసారి ఎవర్ గ్రీన్ సాంగ్ వింటూ మన డేని మన షోని మళ్ళీ స్టార్ట్ చేసేసుకుందాం. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇంకా వింటున్నారు, ఇక ఎప్పుడు వద్దాం రా ఊళ్ళకు నీ అక్క.

స్టూడియో క్లాక్ టైం 7:11 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. సో ఈ హెల్దీ మార్నింగ్ షోలో మనము ఫిట్నెస్ గురించి మాట్లాడదాం, న్యూట్రిషన్స్ గురించి మాట్లాడదాం అండ్ స్పెసిఫిక్ డే గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్గా మన పెద్దలు ఎలా ఫిట్గా ఉండేవారు. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారా, లేక మార్నింగ్ వాక్ చేస్తున్నారా, లేక రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం అని ఈరోజే పోస్ట్పోన్ చేస్తున్నారా? ఫిట్నెస్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది జిమ్, ట్రెడ్మిల్, డంబెల్స్, ప్రోటీన్ షేక్స్ గుర్తొస్తాయి కదా. కానీ ఒకసారి మన తాతలు అమ్మమ్మల జనరేషన్ గురించి ఆలోచిద్దాం. వాళ్ళ కాలంలో ప్రతి వీధిలో జిమ్ లేదు, ప్రతి ఇంట్లో ట్రెడ్మిల్ లేదు అండ్ స్మార్ట్ వాచ్లో స్టెప్స్ కౌంట్స్ చేసుకునే అవకాశమే లేదు. అయినా వాళ్ళ రోజువారీ జీవితం చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్లోని ఫిజికల్ యాక్టివిటీ ఒక భాగంగా ఉండేది. అసలు వాళ్ళు ఎలా ఫిట్గా ఉండేవారు ఈరోజు హెల్దీ మార్నింగ్ షోలో మనం మాట్లాడేసుకుందాం. స్టేట్ అండ్ ఆకాశవాణి 101.9 అండ్ ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్ దిస్ సాంగ్ మాట్లాడదాం. స్టేట్ యూన్

ఎస్ స్టడీ క్లాక్ల టైం 7:17 అండ్ మన పెద్దలు ఎలా ఫిట్గా ఉండేవారు బికాజ్ వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్గా వాకింగ్. అప్పటి వాళ్ళ న్యూట్రల్ ఎక్సర్సైజ్ మన పాతకాలపు లైఫ్ స్టైల్లో వాకింగ్ చాలా కామన్గా ఉండేది. ఇప్పుడు మనం 500 మీటర్స్ దూరంలో ఉన్న షాప్కి కూడా వెళ్ళాలంటే బైక్ తీసుకెళ్తాం, కానీ అప్పట్లో గ్రామంలో పొలాలకి వెళ్ళాలంటే నడవాలి, మార్కెట్కి వెళ్ళాలంటే నడవాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలంటే నడవాలి, అండ్ చిన్న పనుల కోసం కూడా వాకింగ్ ఉండేది. అంటే వాళ్ళు నేను ఇవాళ 5000 స్టెప్స్ నడవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోలేదు, వాళ్ళ లైఫ్లోనే వాకింగ్ ఉండేది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్సర్సైజ్ కోసం ప్రత్యేకంగా ఒక గంట దొరకకపోయినా మన రోజులో చిన్న చిన్న వాకింగ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా లిఫ్ట్కి బదులు స్టేర్స్ యూజ్ చేయడం, అండ్ చిన్న డిస్టెన్స్ అయితే వెహికల్స్కి బదులు వాక్ చేయడం, ఫోన్లో మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నడవడం, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ స్టెప్స్ మనం యూజ్ చేస్తే మన డైలీ వారి వాకింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫిజికల్ వర్క్ విషయానికి వస్తే రోజువారి పనులే వర్కౌట్. పాతకాలంలో చాలా పనులు చేతితోనే చేసేవారనమాట. వ్యవసాయం, పశువుల సంరక్షణ, ఇంటి పనులు, నీళ్లు తీసుకురావడం, కట్టెలు తీసుకురావడం, ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. ఆ పనుల్లో చేతులు, కాళ్ళు, బ్యాక్, షోల్డర్స్, బాడీలో చాలా భాగాలు పనిచేసేవి. ఇప్పుడు టెక్నాలజీ మన పనులు చాలా ఈజీ చేసింది. అది మంచి విషయమే, కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. బికాస్ మన పని ఈజీ అవుతున్న కొద్దీ మన బాడీ మూమెంట్ కూడా తగ్గిపోతుంది కదా. అందుకే ఇప్పుడు కాన్షియస్లీ యాక్టివిటీ పెంచుకోవాల్సి వస్తుంది, అండ్ మనం ఇప్పుడు ఎస్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీ కోసం ఒక టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా, రైట్? సో మాట్లాడదాం ఇట్లా మన తాతలు, అమ్మమ్మలు, అప్పటి టైంలో నానమ్మలు అప్పటి టైంలో ఎలా ఫిట్గా ఉండేవారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నామని చెప్పేసి. సో మీకు కాస్త పాటతో బూస్టింగ్ చేయడాని కోసం ఈ సాంగ్, ట్రావెలింగ్ సోజో సాంగ్ మీకోసం. అట్లీస్ట్ ఈ సాంగ్ విని అయినా సరే చిన్నగా మనం వాకింగ్ చేయడమో, లేకపోతే జాగింగ్ చేయడమో, లేకపోతే రన్నింగ్ చేయడమో, కార్ దిగి నడవడం స్టార్ట్ చేద్దాం. స్టేట్ అండ్ ఆకాశవాణి FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

అప్పటి కాలంలో మన అమ్మమ్మ తాతల టైంలో వాళ్ళకి ఎలా పెట్టుకుండేవాళ్ళు, మనం ఎందుకు ఉండలేము అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. అండ్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం కదా. సో ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అప్పట్లో ఉండేది, అంటే మన భారతీయ సాంప్రదాయంలో ఫిజికల్ ట్రైనింగ్కి కూడా చాలా ప్రాధాన్యత ఉండేది. అంటే దండాలు, బస్కీలు, సూర్య నమస్కారాలు, కుస్తీ, మల్ల యుద్ధం వంటి ట్రైనింగ్ మెథడ్స్ ఉండేవి. అఖాడాల్లో రెస్ట్లెస్ స్ట్రెంగ్త్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ కోసం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవారు. అండ్ సూర్య నమస్కారాల్లో స్ట్రెచ్చింగ్, మొబిలిటీ, బ్యాలెన్స్ లాంటి అంశాలు ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలన్నమాట మనం, ఏంటంటే ట్రెడిషనల్ ఎక్సర్సైజ్ అయినా మోడర్న్ ఎక్సర్సైజ్ అయినా సరైన టెక్నిక్స్తో మన శరీరానికి తగిన విధంగా చేయడమే ముఖ్యం. ఎవరైనా చూసినా వెంటనే డిఫికల్ట్ ఎక్సర్సైజ్ కాపీ చేయడం మంచిది కాదు, కాబట్టి అది చేయాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే సింపుల్ ఫుడ్ అండ్ లోకల్ ఫుడ్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు మనం ఫిట్నెస్ గురించి మాట్లాడితే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. పాతకాలంలో ఫుడ్ చాలా వరకు సీజనల్, లోకల్ మరియు ఇంట్లో తయారైనదే ఉండేది. అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి మిల్లెట్స్, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు వంటి ఫుడ్స్ అనేక ప్రాంతాల్లో ట్రెడిషనల్ డైట్లో భాగంగా ఉండేది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా ఉండేది. రాగి సంగటి, జొన్న రొట్టె, అంబలి, ఇడ్లీ, ఉప్మా, పప్పులు, లేకుంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పెరుగులో కలుపుకొని తినడం అట్లా. సో ప్రాంతాన్ని బట్టి ఫుడ్స్ మారేవి. అండ్ మనకు ఇక్కడ ఒక మంచి లెసన్ కూడా ఉంది, ఏంటంటే హెల్తీ ఫుడ్ అంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ తప్పనిసరి కాదు అని చెప్పేసి. మన ఇంట్లో దొరికే సింపుల్ ఫుడ్స్ కూడా బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకోవచ్చు. అయితే పాతకాలం ఫుడ్ అంతా హెల్దీ, ఇప్పటి ఫుడ్ చాలా అంతా అన్హెల్దీ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఇప్పుడు కూడా మనం పాతకాలంలాగా మనం రొటీన్గా మార్చి తింటే చాలా బాగుంటుంది. ఫుడ్లో క్వాంటిటీ, వెరైటీ, ప్రిపరేషన్ మెథడ్, ఇండివిజువల్ న్యూట్రిషన్స్ నీడ్స్ ఇలాన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. కాబట్టి అప్పటి ఫుడ్ ఒకట్లా, ఇప్పటి ఫుడ్ ఒకట్లా కాకుండా అప్పటిలాగా ఇప్పటి ఫుడ్ని కూడా మనం తయారు చేసుకొని తినవచ్చు. రైట్, స్ట్రెయిట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైమ్ 7:25 అండ్ యూఆర్ లిస్టింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ మనము

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడ్నగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్17 సేవాయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై

బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కావని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 632 మంది ఎస్ఎస్సి టాపర్లకు 2,27,00,000 రూపాయల ప్రోత్సాహకాలను అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మొహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు సెప్టెంబర్ 25 వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గుణపాఠమని అన్నారు. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9, musically yours.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ల టైమ్ 8:04 అవుతుంది. రైట్, సో మాట్లాడదాం మీ వైబ్రెంట్ హైదరాబాద్లో డి హ్యాపీనిక్స్ అండ్ బయట గణేష్ శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది అండ్ ఎట్లున్నాయి అని చెప్పేసి మొత్తం కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ టైమ్ 8:24 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ ఎస్ టుడే గణేష్ నిమజ్జనం. సో 9 రోజులు పూజలు అందుకున్న ఆ గణనాథుడు ఇక ఈరోజు గంగమ్మ ఒడి చేరడానికి స్టార్ట్ అయిపోయింది కదా రైట్. ఈ 9 డేస్ కంప్లీట్గా హైదరాబాద్ మొత్తం అండి యావత్ భారతదేశం మొత్తం ఒక పండగ వాతావరణం, ఎస్పెషల్ హైదరాబాద్లో గల్లీ గల్లీలో లొల్లి లొల్లి ఉండే గణేషన్ పాటలతో గణేషన్ పూజలతో. ఇక దోస్తులు అరే మీ గణేష్ అట్లా మా గణేష్ ఇట్లా మేము ఇంత డెకరేషన్ చేసినాం అంత డెకరేషన్ చేసినాం అని చెప్పేసి వాళ్ళు ఈవినింగ్ కాగానే అందరు ఒక్క దగ్గరికి వచ్చి పూజ మళ్ళీ పూజ కాగానే ఆర్తి కాగానే ప్రసాదాలు రైట్. సో అంతా కంప్లీట్ ఒక పండగ వాతావరణం. ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ గల్లీలన్నీ సైలెంట్ అయిపోతే మళ్ళీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఈ గణేష్ ఫెస్టివల్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు కదా, బికాజ్ 9 డేస్ హ్యాపీగా ఉండి అండ్ ఏ రోజు అయితే నిమజ్జనం చేస్తారో ఆ టైంలో చిన్నపిల్లలు ఏడుస్తుంటారు అంటే వద్దు వద్దు వదలొద్దు మనం నిమజ్జనం చేయొద్దు ఇంట్లోనే పెట్టుకుందాం గణేషుణ్ణి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు చిన్నపిల్లలు. అందులో చిన్నప్పుడు ఈ మాట చెప్తుండే నాకు గుర్తు వచ్చే మా తమ్ముడు కూడా ఇంట్లో గణేష్ పెట్టిన తర్వాత నిమజ్జనం చేసే టైంకి ఏడుస్తుండే అనమాట. సో వాని బాధకి ఫస్ట్ 2 డేస్ నుంచి వాడిని ప్రిపేర్ చేస్తుండే నిమజ్జనం చేస్తాం బిడ్డ అని చెప్పేసి అన్నట్టు అట్లా. సో అట్లా ఈరోజు మొత్తం ఇక హల్చల్ హైదరాబాద్ మొదలు ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ట్యాంక్ బండ్కి వచ్చే రూట్లో అన్ని క్లోజ్ చేసారు. కానీ బ్యాక్ సైడ్ మొత్తం అంటే ట్యాంక్ బండ్ వచ్చే రూట్ కాకుండా మిగతా ఏ రూట్ ఉందో అక్కడ యథావిధిగా ఆర్టీసీ బస్సెస్ కూడా డ్రైవ్ చేస్తున్నారంట. అండ్ ట్యాంక్ బండ్కి వచ్చే ఎవరైనా సరే ఇటు సైడ్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని లైక్ అక్కడక్కడ రోడ్ క్లోజర్స్ ఉన్నాయి అనమాట. ఇంతమంది నేను స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడ్డాను. సో అట్లా క్లోజ్ ఉన్నాయి కాబట్టి చూసుకొని హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాపీగా గణేషుణ్ణి నిమజ్జనం చేసి రిటర్న్ అవుదాం రైట్. స్టేట్ ఉండే

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి

0: 7 లోపు ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Are you ready to break it down? Yeah! And keeping it real?

0: స్టూడియో క్లాక్ టైమ్ 8:52 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో అండ్ టైమ్ 8:52 అవుతుంది ఎగ్జాక్ట్గా 9 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవానికి అధికారులు సర్వం సిద్దం చేశారు. జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరం నలుమూలలా పారిశుద్ధ్య సిబ్బంది హుస్సేన్ సాగర్ సహా ప్రధాన చెరువుల వద్ద భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. భద్రత కోసం 28,000 మంది పోలీసులను రంగంలోకి దింపారు. 10,000 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో కట్టుదిట్టమైన సాంకేతిక నిఘా ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలలోపు శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా 14వ తేదీ 2వ శనివారం వర్కింగ్ డేగా నిర్ణయించింది. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద పెట్టాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. లోక్భవన్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి రాష్ట నిర్వహణ కమిటీ 5వ సమావేశానికి శుక్లా అధ్యక్షత వహించారు. మాజీ సైనికులు, వారి ఆధారితుల సంక్షేమ పథకాలు, పునరావాసం, సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. తెలంగాణను

జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు ఉపాధి ఆదాయం పెంచాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 10 నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెలుగులోకి వచ్చిందని, ఫారం 6లో మార్పులు, డేటా సవరణ, ఓటర్ల పేర్ల తొలగింపు వివరాలను నియోజకవర్గాల వారీగా బహిరంగపరచాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లోక్ టైం 9:04 అవుతుంది అని మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైం 9:11 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ జస్ట్ చెట్లు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయంట, అంటే మనుషులం మనం ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ సిస్టమ్ మనకుందో, ఏదో సైగలతో మాట్లాడతాం మనం, లేకుంటే డైరెక్ట్నో మాట్లాడుతూ మాట్లాడతాం కదా. సో అట్లా చెట్లు కూడా ఒకదానికొకటి మాట్లాడుకుంటాయంట. అది ఎలా?

చెప్పేస్తాను నేను. అండ్ దాంతోపాటు భూమి ఇంత అంత వేగంగా తిరుగుతున్నా మనకు ఎందుకు తిరిగినట్టు అనిపించదు అని చెప్పేసి కూడా మాట్లాడి, ఇట్లా చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పట్టుకొచ్చిన అవన్నీ కూడా చెప్పేస్తాను ఆఫ్టర్ దిస్ సాంగ్. సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్. వాడికి నా మీద ప్రేమ.

0: లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
1: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంతంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
0: ఓ, ఇంకా?

स्टडी क्लॉक का टाइम 9:22 एंड यू आर लिस्टिंग टू आकाशवाणी एफएम रेनबो 101.9 मेगाहर्ट्ज पर वाइब्रेंट हैदराबाद शो विथ मी आरजे राणा प्रताप. तो అండ్ చెట్లు కూడా ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటాయని చెప్పేసి చెప్పినాయి కదా. సో మనుషులు మాట్లాడడానికి మాటలు ఉపయోగిస్తారు కదా. సో మరి చెట్లు కమ్యూనికేట్ చేయడానికి చెట్లకి మనలాగా నోరు చెవులు ఉండవు, కానీ

స్టడీ క్లాక్ టైమ్ 9:22 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ చెట్లు కూడా ఒకదానికొకటి మాట్లాడుకుంటాయని చెప్పేసి చెప్పినా కదా. సో మనుషులు మాట్లాడడానికి మాటలు ఉపయోగిస్తారు కదా. సో మరి చెట్లు కమ్యూనికేట్ చేయడానికి చెట్లకి మనలాగా నోరు చెవులు ఉండవు, కానీ అవి రసాయన సాంకేతాలు, వేరే చెట్లు ఉండే ఫంగస్ నెట్వర్క్లు వంటి మార్గాల ద్వారా తమ పరిసరాలకు స్పందిస్తాయంట. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక చెట్టుపై పురుగుల దాడి జరిగిందనుకో, ఆ చెట్టు గాలిలోకి కొన్ని ప్రత్యేక రసాయన పదార్థాలను విడుదల చేస్తాయంట. ఇవి పక్కనే ఉన్న మొక్కలను ఒక రకమైన హెచ్చరికగా పనిచేస్తుంటాయి అన్నమాట. దాంతో ఆ మొక్కలు కూడా తమ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసుకుంటాయంట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొక్కల వేర్లు చుట్టూ ఉండే కొన్ని రకాల ఫంగస్లు మట్టిలో నెట్వర్క్ను ఏర్పరుస్తాయంట. వీటి ద్వారా మొక్కలు పోషకాలు అందడంలో సహాయపడుతాయి అని మనం అండ్ మొక్కలు ఫంగస్ మధ్య జరిగే ఈ సంబంధం గురించి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారన్నమాట. అందుకే అడవిని చూస్తే మనకు కనిపించేది కేవలం చెట్లు మాత్రమే, కానీ నేల కింద చెట్లు వేర్ల చుట్టూ ఒక పెద్ద జీవ వ్యవస్థని పనిచేస్తుంటుందన్నమాట. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలన్నమాట, చెట్లు మనుషులా మాట్లాడుకుంటాయని కాదు, కానీ వాటి మధ్య జరిగే ప్రక్రియను కెమికల్ సిగ్నలింగ్ మరియు ప్లాంట్ ఫంగస్ ఇంటరాక్షన్గా శాస్త్రవేత్తలు అంటుంటారు అన్నమాట. రైట్, ఇక టైం ఎగ్జాక్ట్లీ స్టూడియో క్లాక్ల టైం 9:23 అవుతుంది. 9:30కి 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో అవుతుంది. సో పీరియాడిక్ ఎఫ్ఎం అప్డేట్స్ 9:30 to 9:35 వస్తాయి అన్నమాట. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: స్టూడియో క్లాక్లో టైం 9:28 అవుతుంది, ఎగ్జాక్ట్గా 9:30కి. 28th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి పీరియాడిక్ అప్డేట్స్ వింటారనమాట. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: జాగ్తే రహో జాగ్తే రహో,
2: సిర్ఫ్ జాగ్తే నహీ సజగ్ రహో,
1: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है.
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति.
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: స్టూడియో క్లాక్ టైం 9:47 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో. రైటిగా భూమి ఇంత వేగంగా తిరుగుతున్నా మనకు ఎందుకు తిరిగినట్టు అనిపించదు. జస్ట్ ఒకసారి ఆలోచించాలి, మనం నిలబడి ఉన్న ఈ భూమి అసలు ఆగిలేదన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర భూమి తిరిగే వేగం గంటకు సుమారు 1,670 కిలోమీటర్లు. అయితే ఇంత వేగంగా భూమి తిరుగుతుంటే మనకు ఎందుకు గాలిలాగా ఎగిరిపోతున్నట్టు అనిపించదు అని చెప్పేసి మనం చిన్నప్పుడు చాలా డౌట్ వస్తున్నాయి కదా. సో రీసెంట్లీ అవుట్ ఆఫ్ ది క్యూరియాసిటీ నాకు కూడా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి సర్చ్ చేసిన అనమాట, ఎందుకు అట్లా అని చెప్పేసి. అయితే దానికి కారణం మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం, సముద్రాలు, చెట్లు, భవనాలు అన్నీ భూమితో పాటు కలిసి కదులుతాయంట, అందుకనే మనకు అనిపించదు. ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం ఒక స్మూత్గా వెళ్తున్న ట్రైన్లో కూర్చున్నాం అనుకుందాం. ట్రైన్కి ఒక వేగంతో వెళ్తున్నప్పుడు లోపల నిలబడినా నడిచినా పెద్దగా మూమెంట్ అనిపించదు, ఎందుకంటే మనం కూడా ట్రైన్తో పాటు అదే వేగంగా కదులుతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా మనం భూమితో కలిసి తిరుగుతున్నాం అని చెప్పేసి అందుకనే మనకు అట్లా అనిపించదంట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, భూమి సూర్యుడి చుట్టూ కూడా సెకండ్కు సుమారుగా 30 కిలోమీటర్ల వేగంతో, అంటే 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు కదా. అంటే మనం ఒకేసారి రెండు పెద్ద మూమెంట్స్లో ఉన్నామన్నమాట. భూమి తన చుట్టూ తిరుగుతుంది, అలాగే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి రౌండ్గా తిరుగుతుంది, దాంతోపాటు సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. కానీ మనకు ఇవేమి డైరెక్ట్గా అనిపించవు, ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న వాతావరణం, భూమిపై ఉన్న వస్తువులన్నీ కలిపి కదులుతున్నాయన్నమాట. అందుకే మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నట్టు అనిపించినా నిజానికి మనం అంతరిక్షంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉన్నామన్నమాట. స్టేట్ యూనిట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నిలంలో సమయం 9:56 అవుతుంది అండ్ ఆల్మోస్ట్ ఈరోజుతో నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోతో కలుద్దాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ డే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గణేష్ విసర్జన్ నెక్స్ట్ మీతో ట్రావెల్ చేయడానికి ఆర్జే జయదీప్ మీతో పాటు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు, రైట్? అండ్ గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ట్యాంక్ మ్యాన్ కానీ ఎక్కడైనా సరే, చెరువులు కుంటలు ఎక్కడైనా సరే, మేము నిమజ్జనం చేసే టైంలో క్రేన్స్కి దగ్గరగా వెళ్ళకండి, బికాస్ అది క్రేన్స్ అట్లా చాలా వరకు ప్రమాదాలు జరిగిన ఘటనలు మనం ఉన్నాయి, చూసినాం, విన్నాం. కాబట్టి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించండి. అండ్ టస్కర్స్, పెద్ద పెద్ద ట్రాలీస్ ఉంటాయి కదా, టస్కర్లు అంటాం కదా, సో వాటి టైర్ల కాడ కూడా డ్యాన్స్ చేస్తూ టైర్ల కాడ

వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని హ్యాపీగా గణేష్ నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయండి. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాశక్తి గణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. బడా గణేశుడు హుస్సేన్ సాగర్ వైపునకు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ బ్యూరో రోడ్డు, మెట్రో, రైల్వే భద్రతను పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఆర్, హైవేలపై పెట్రోలింగ్ యూనిట్లు పహరా కాస్తాయి. ట్రాఫిక్ జరిమానాల్లో 40% ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళికా సంఘంను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారి అభివృద్ది ప్రణాళికలు 7 సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ రూపొందించనున్నారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, పురపాలిక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లింక్ డాక్యుమెంట్ సమర్పించవలసి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రక్ష ఎక్స్పో 2026ను నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు పాల్గొనాలని ఆహ్వానించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు.

ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని, కానీ గవర్నర్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని విమర్శించారు. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం చేయాలని గాంధీ కుటుంబం భావిస్తోందన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొద్దిసేపట్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్జీత్, సురుచి సింగ్ జోడి స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: दोस्तों, ये था खूबसूरत सा गाना देवा हो देवा, गली गली में तेरे नाम का है शोर। तो जी हाँ, हमारे हैदराबाद के गली गली में तो बहुत ही शोर है। और ये था फ्रॉम द फिल्म इलाका, और इसके सिंगर्स थे किशोर कुमार और आशा भोसले। तो जी हाँ दोस्तों, हमारा आज का गणपति पप्पा विसर्जन का प्रोग्राम हम शुरू करते हैं फिर से एक छोटे से संदेश के बाद।
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: वेलकम बैक दोस्तों। तो आई होप आप लोगों ने झूमा है और नाचा है इस गाने पे। अगर आप अपने घर में हो तो आप मंदिर में जाकर रेडियो लेके बैठ जाइए, क्योंकि आज पूरे बप्पा जी के गाने बजने वाले हैं। और रही बात, हम हैदराबाद की बात कर रहे हैं, बेगम बाजार की गलियों से लेकर दूलपेट के कलाकारों तक, कोटी के थीम्ड पंडाल से लेकर सुल्तान बाजार की कहीं कहानियों तक, नागोल के इको फ्रेंडली बप्पा से लेकर खैरताबाद के विशाल गणपति तक, हर जगह बप्पा का अलग रूप और हर रूप के पीछे एक कहानी। और मैं तो कहूँगा, अगर आपने पिछले कुछ दिन हैदराबाद की गलियों में बप्पा का दर्शन किया है तो आपने सिर्फ आइडल्स नहीं देखे, आपने हैदराबाद की एक बहुत खूबसूरत ट्रेडिशन को जीते हुए देखा है। जी हाँ दोस्तों, अभी हम 11 बजे सुनेंगे न्यूज़ हेडलाइंस और हमारा सफ़र जारी रहेगा। दोस्तों, आप हमें व्हाट्सएप पर मैसेज कर सकते हैं, नंबर मैं बता दूं 4023234822। मैं एक और बार बता देता हूं, आप हमको इंस्टेंटली मैसेज कर सकते हैं हमारे इंस्टेंट मैसेजिंग ऐप व्हाट्सएप पर, और नंबर है 4023234822।
1: హైదరాబాద్లో గణపతి నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ అధికారులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి రేపు ఉదయం వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితుల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఓఆర్ఆర్ ద్వారా, సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులు బేగంపేట్ ప్యారడైజ్ సంగీత్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. దీన దయాళ్ గొప్ప దేశభక్తుడని, దూరదృష్టి కలిగిన మేధావి అని కొనియాడారు. ఆయన అందించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ దర్శనం నేటికి దేశ సమ్మిళిత అభివృద్ధికి మార్గదర్శకమని అన్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వనపర్తి కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 16.5% నుంచి 11% తగ్గించిన కేంద్ర నిర్ణయం సరైంది కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతులను చౌక చేయడం మనకు నష్టదాయకమన్నారు. తెలంగాణలో 88,000కు పైగా రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 నెలల్లో 2 కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వెలుగులోకి రావడం తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 1912లో సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఏర్పాటైన దానికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: और पुणे की बात करें तो श्रीमंत दगड़ूशेठ, जी हाँ, हमारे बहुत ही प्यारे श्रीमंत दगड़ूशेठ हलवाई गणपति का नाम बहुत ही खास है। तो महाराष्ट्र में एक और खूबसूरत ट्रेडिशन है गौरी गणपति का। जी हाँ दोस्तों, गौरी गणपति, गणपति के साथ गौरी माता का भी स्वागत कई घरों में किया जाता है। और फिर आता है वो मोमेंट, अनंत चतुर्दशी, जो कि है आज। ढोल ताशा की आवाज़, गणपति बप्पा मोरया के जयकारे, और बप्पा को विदा करते हुए वो इमोशनल मोमेंट्स। महाराष्ट्र टूरिज्म के मुताबिक गणेश उत्सव 1.5 दिन, यानी कि आधे दिन से लेकर, मेरा मतलब आई एम सॉरी, 1.5 दिन से लेकर 5 दिन, 7 दिन और 11 दिन तक भी मनाया जा सकता है। जी हाँ, और अनंत चतुर्दशी पर बड़े विसर्जन होते हैं। लेकिन महाराष्ट्र के गणेश उत्सव की सबसे खूबसूरत बात शायद ये है, बप्पा आते हैं तो घर और गली दोनों एक साथ परिवार बन जाते हैं। जी हाँ दोस्तों, वो आते हैं और एक मतलब घर गली सब कुछ ऐसे लगता है कि सब एक परिवार है। ये टाइम ही ऐसा हो जाता है। जी हाँ दोस्तों, और जाते वक्त सबकी आंखों में एक ही बात होती है, जी हाँ, आंसू और गणपति बप्पा मोरिया पुड़चा वर्षी लौकरिया। ये हमने बहुत सुना होगा, पुड़चा वर्षी लौकरिया, इसका मतलब ये कुछ नहीं, इसका मतलब ये है कि अगले बरस तू जल्दी आ।
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: गणेश और महाराष्ट्र के कई हिस्टोरिक गणेश मंडल की पब्लिक गणेश उत्सव की रिच ट्रेडिशन को आगे बढ़ा रही है जो कि सदियों से आ रही है। जी हाँ दोस्तों, लेकिन दोस्तों हैदराबाद में भी गणपति महोत्सव की एक कहानी है जो अपने आप में ही बहुत ही खास है, और उस कहानी का नाम है खैरताबाद गणेश। जी, खैरताबाद गणेश उत्सव कमेटी की जर्नी 1954 में शुरू हुई थी। उस वक्त यह गणेश जी की मूर्ति सिर्फ 1 फीट की थी। जी हाँ दोस्तों, सही सुना आपने, सिर्फ 1 फीट की। कमेटी की स्थापना फ्रीडम फाइटर एस शंकरैया ने की थी, और उसके बाद कई दशकों तक उनके परिवार ने इस ट्रेडिशन को कंटिन्यू किया। सोचिए, 1954 में 1 फुट की मूर्ति, और आज करीब करीब 70 फुट की मूर्ति। हर साल खैरताबाद गणेश का रूप और थीम डिवोटीज के लिए क्यूरियोसिटी का सब्जेक्ट बन जाता है। 2026 में बप्पा का रूप है पंचमुख संकटहर महागणपति, यानी पंचमुखों के साथ 69 फिट का बप्पा। जी हाँ, इस साल तो दोस्तों चलिए आगे बढ़ते हैं हमारे गानों के सिलसिले को। और रही बात, जब बात आई है यहाँ पर महाराष्ट्र की, एक गाना महाराष्ट्र का यानी कि मराठी में भी बजा ही लेते हैं, क्या बोलते हैं। लेकिन उससे पहले एक छोटा सा संदेश।
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: माया लेके आए मच्छिंदर, झोली में युग भस्म अमर.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: बारे में बता के चले जाऊं, केरला के बारे में बताएंगे अभी। केरला में फेस्टिवल ऑफरिंग्स में बनाना यानी कि केला बेस्ड प्रिपरेशन और ट्रेडिशनल स्वीट्स का अपना प्लेस है। जी हाँ, केरला में जो है बनाना से बने हुए जो स्वीट्स है उसका प्रमुखता बहुत है। और यहाँ पर पायसम तो पॉपुलर है ही, इसके अलावा बनाना, कोकोनट, जैगरी और घी, इनसे बनने वाला ट्रेडिशनल प्रिपरेशन भी साउथ इंडियन फेस्टिवल फूड कल्चर का पार्ट है। और यहाँ एक इंटरेस्टिंग बात ये है कि इंडिया में प्रसाद सिर्फ स्वीट नहीं होता, कहीं स्टीम डंपलिंग है, कहीं राइस प्रिपरेशन है, कहीं लड्डू, कहीं कोकोनट बेस्ड स्वीट्स, कहीं दाल बेस्ड प्रिपरेशन। जी हाँ, यानी प्रसाद भी अपने रीजन की फूड कल्चर की स्टोरी सुनाता है। तो दोस्तों, अभी हम आगे बढ़ते हैं हमारे म्यूजिकल जर्नी की तरफ, उससे पहले सुनिए एक संदेश।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

FM Rainbow 101.9. Good afternoon, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. రెయిన్బోతో లైఫ్ రంగులు మాయం అండ్ దిస్ ఇస్ యువర్ జోక్ డాక్టర్ దీపాని దాన కవి గణపతి బొప్ప మోర్య అంటూ ఇప్పటివరకు జయదీప్ మీకు చాలా విషయాలు చెప్పాడు. అండ్ ఇప్పుడు యాక్చువల్గా 1:00 నుంచి రోడ్స్ అన్నీ కూడా బంద్ అయిపోతున్నాయి అండ్ ట్రాఫిక్ జామ్స్ మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి బషీర్బాగ్ రూట్ నుంచి అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళంతా కాస్త మీ రూట్లన్నీ మళ్ళించుకోవాలి. అండ్ మీరు ఇంట్లో ఉండగలిగితే, అంటే జస్ట్ వినాయకులను చూడడానికి వచ్చేవాళ్ళు, ఓన్లీ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ జాగ్రత్తగా రావాలి. అక్కడక్కడ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళంతా కూడా స్టాల్స్ పెట్టారు, హాయిగా ప్రసాదాలను తినుకుంటూ అస్సలు తొక్కిసలాటకు గురి కావద్దు. అండ్ కరెంట్ షాకులు కూడా చాలా తగిలే అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. చంటి బిడ్డలు ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు, బేబీస్ని ఎత్తుకొని జాగ్రత్తగా నడిచే ప్రయత్నం చేయండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: అలా కాదు, తదిక తొద్దిందిన్ దద్ది తగదికి తరికితత్వం తాక తొద్దిందద్దింద తద్దిక తొద్దిందద్దింద తద్ధణ తద్ధణు తగదికి తగద్దికి చను తరికితత్వం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం. ఆహా ఇటు చూడు, తద్దిదై ధిత్తిత్తై ధిత్తై ధత్త పితాహం ధత్త నుతకి నతన్ని త్వంగ

బాయ్కి గంగమ్మ ఒడికి చేరనున్న మహాగణపతులు ఎన్నో ఉన్నాయి. 11 రోజులు ఆ ముగ్ధ మనోహర రూపాన్ని ప్రజలందరూ కూడా హాయిగా ఆయన దగ్గర కూర్చొని ఆ గణపతి బొప్ప మోర్య అంటూ వివిధ రకాలైన పాటలు ఆధ్యాత్మిక చింతనతో అందరూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ వద్ద మారుమోగుతున్న గణపతి బొప్ప మోర్య నినాదాలతో ఉన్నాయి. అండ్ గంగమ్మ ఒడికి కైర్తపాద్ గణపతి చేరనున్నారు. అండ్ చాలామంది ఈ 11 రోజులు ప్రత్యేక పూజలు అందించారు, వినాయకులని భక్తి శ్రద్ధలతో చూసుకున్నారు. అండ్ ఇప్పుడు అశేష ప్రజానీకం ఈ గంగమ్మ ఒడికి చేరనున్న ఈ వినాయకులన్నింటినీ దర్శించడానికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు, చేరుకోబోతున్నారు. అండ్ వివిధ చోట్ల అందరికీ సహాయ అర్థం అంటే వచ్చే వాళ్ళందరూ కూడా దాహంతో ఉంటారు, అలాగే వాళ్ళకి ఆకలి అవుతుంది. అలా ప్రతి ఒక్క చోట కూడా టెంట్లు వేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే టిఫిన్స్ పెడుతున్నారు, అలాగే వాటర్ ఫెసిలిటీస్ అందిస్తున్నారు. సో ఉప్పల్ నుంచి మన ట్యాంక్ బండ్కి చేరుకునే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రండి. అండ్ మీకు రైట్ సైడ్లో అంతా కూడా, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రెండు వైపులో కూడా స్టాల్స్ పెట్టి ఉన్నారు. అలాగే చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ, చార్మినార్ మిడిల్ నుంచి షాలిబండా సుధార్ థియేటర్ ఆ ప్రాంతం అంతా కూడా ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ తోసుకుంటూ రాకుండా చాలా హ్యాపీగా వినాయకుణ్ణి అలా మన మనసులో తలుచుకొని అగ్లి బరస్కు జల్దీయా అని చెప్పేసి దేవుడిని తొందరగా రావాలి నాన్న, నే వినాయక నెక్స్ట్ ఇయర్ మా అందరికి మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి, అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుందాం, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: Welcome back to 20 Studio Clock Colorful Shows, and you are tuned to All India Radio's Akashvani FM Rainbow. Well, Vinayakuni Prasadam anagane mukhyanga manaku gurtochedi laddu alage pulihara kada kakapothe నిమజ్జనానికి వినాయకుడు ఇంకా నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి వెళ్ళడానికి దగ్గరకు వస్తున్న రోజు మనందరం బాగా ఆసక్తిగా ఎదురు చూసేది వేలం పాట, లడ్డు వేలం పాట. సో ఎవరు కొంటారు అని చాలా ఆసక్తిగా మనం కొన్నా కొనకపోయినా ఆ వేలం పాటలో మనం పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఎవరు కొనుక్కుంటారు అనేది మాత్రం చాలా ఆసక్తికరమైన విషయం. అండ్ మరి ఖైరతాబాద్ వినాయకుని లడ్డు వేలం పాట పాడినప్పుడు ఎవరు కొనుక్కున్నారు, అలాగే ఎన్ని లక్షలకు పోయింది అది? ద ఫేమస్ బాలపూర్ వినాయకుడు 45 సంవత్సరాల చరిత్ర ఉంది, దానికి 70+ చరిత్ర ఉంది ఖైరతాబాద్ వినాయకునికి. సో 45 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న ఈ బాలాపూర్ వినాయకునికి లడ్డు వేలం పాట ఫస్ట్ అమ్మినప్పుడు 45 సంవత్సరాల ముందు 450 రూపాయలకు ఆ లడ్డు వేలం పాటకి వెళ్ళిందట. సో మరి ఇప్పుడు 39 లక్షలకి వేలం పాట చేసి వనస్థలి పురుమలు తీసుకున్నారట దాన్ని. సో లడ్డు వేలం పాట అనేది మనకు బాగుంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో దసరా రాకుండానే దసరా వైబ్స్ మనం ఈ నిమజ్జనం రోజు చూపిస్తున్నాము. తెలంగాణ డీజే బీట్ పైన డాన్సులు వేస్తూ ఉంటారు, అంతేకాకుండా అండ్ అందరూ దాండియాలు కూడా ఇప్పుడు ఆడుతున్నారు వినాయకుని దగ్గర. 5th డే 7th డే 9th డే అంటూ మంచిగా దాండియా ప్రోగ్రామ్స్ కూడా ఒక్కొక్క డే ఒక్కొక్క డ్రెస్ కలర్ కోడింగ్ పెట్టుకొని చాలా హ్యాపీగా. అండ్ అంతేకాకుండా ఈ వినాయక నిమజ్జనానికి ముందు బాల గణపతి ఆకారంలో వినాయకుణ్ణి అందరము స్మరిస్తూ ఉంటాము. ఆ రోజు చిన్నబిడ్డలందరితో కూడా గరిక పూజ చేయిస్తూ ఉంటాము. ఆ రోజు చిన్నపిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు వినాయక మండపాల దగ్గర. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనకి విద్యా ప్రదాత అంటారు వినాయకుణ్ణి, విఘ్ననాయకుడు, గణనాయకుడు, విఘ్నేశ్వరుడు అని చెప్తూ ఉంటారు. సో అలా మనకు మంచి బుద్ధులు నేర్పించే వినాయకుని ముందు మన బిడ్డలకి అలా అక్షరాలు దిద్దిస్తే బిడ్డలు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది తల్లిదండ్రుల ఒక నమ్మిక. అందుకని గరిక పూజ చేయిస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు 7 విధాలుగా రూట్లన్నీ డివైడ్ చేయడం జరిగింది. లారీస్కి ఒక వెయిట్ ఒక రూట్, అలాగే ట్రక్స్ అన్నింటికి ఒక రూట్ని పెట్టారు. ఆర్టీసీ బస్ సర్వీస్ వాళ్ళకి ఒక రూట్ పెట్టారు, 2 వీలర్స్ వాళ్ళకి ఒక రూట్ పెట్టారు. ఏరియా వైజ్గా రూట్లు డివైడ్ చేశారు కాబట్టి దయచేసి ట్రాఫిక్ పోలీసర్స్ అందరికీ కూడా సహకరించి మీరు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అలాగే 2 వీలర్స్ ఏ వెహికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళినా కొంచెం ఎలక్ట్రిక్ వైర్లని చూస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. మీ డాన్సుల జోష్లో మీరుంటే ముందు వాళ్ళు ఆడుతున్నారో వెనక వాళ్ళు చూస్తున్నారో కాకుండా జాగ్రత్తగా కట్ అండ్ క్యారీ చేయండి. ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఎంత జాగ్రత్తగా వినాయకుడిని తీసుకొచ్చి 11 రోజుల పూజ భక్తి శ్రద్ధలతో చేశారో అలాగే గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి, భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, జై జై గణేష, జయ మొలిపు గణేష అని మనం గణపతిని కొలుస్తూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు బాయ్ బాయ్ గణేష అని చెప్పాల్సి వస్తుంది. అండ్ గణపతిని వేదాలు కొలిచాయి, ఉపనిషత్తులు కీర్తించాయి, పురాణాలు కూడా ప్రస్తుతించాయి. బ్రహ్మ జ్ఞానాన్ని, విష్ణుతత్వాన్ని, శివశక్తిని తనలో ఇముడ్చుకున్న త్రిమూర్తి అంశంగా ప్రకటిస్తారు విఘ్నరాజుని అందరూ. హృదయ నేత్రాలతో మనం గనక దర్శించుకోగలిగితే ఆ చిన్ని రూపం వెనకాల ఒక విరాట్ స్వరూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన బాణపొట్టలో బ్రహ్మాండాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఏకదంతం కూడా అనేక ఉదంతాల్ని మనకు వివరిస్తూ ఉంటుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: వినాయకుని రూపాలు ఎన్నో మరెన్నో, ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే. బికాస్ నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు, వక్రతుండ మహాకాయుడు, బ్రహ్మ వైవర్త పురాణం గణపతిని శ్రీకృష్ణుడి అవతారంగా ప్రకటించిందట. ఒకనొక సందర్భంలో పార్వతీదేవి సంతాన భాగ్యం కోసం గోకుల వాసి అయిన కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే భక్తి శ్రద్ధలతో ఏడాది

పాటు పుణ్యక వ్రతాన్ని ఆచరించమని సలహా ఇచ్చాడట కృష్ణుడు. అంతే శ్రద్ధగా ఆ నియమాల్ని పాటించిందట పార్వతీదేవి. చివర్లో బ్రహ్మస్థానంలో నిలబడి నిర్విఘ్నంగా వ్రతాన్ని జరిపించిన సనత్కుమారుడికి అపార సంపదల్ని దక్షిణగా సమర్పించబోయిందట. కానీ ఆయన స్వీకరించలేదట. భోగభాగ్యాలతో నాకేం పని, పరమశివుణ్ణి దానంగా ఇస్తేనే తీసుకుంటానని పట్టుబట్టాడట. కాదంటే ఆ మహర్షి ఎక్కడ ఆగ్రహిస్తాడోనని అయిష్టంగానే ఈశ్వరుని అప్పగించిందట. కానీ ఆ తర్వాత భర్త ఎడబాటును భరించలేక ఆత్మార్పణకు సిద్ధపడింది పార్వతీదేవి. ఆ సమయంలోనూ శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడట. ఒక సోదరులా ఊరరిస్తూ ఏదైనా వరం కోరుకోమని అడిగాడట కృష్ణుడు. కృష్ణ, ఎలా అయినా నా భర్తను నాకు దక్కేలా చూడండి, నువ్వే బిడ్డగా జన్మించి మాతృత్వ భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకుందట పార్వతీదేవి. చిరునవ్వుతో అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. సనత్కుమారుడిని ఒప్పించి శివుడికి విముక్తి ప్రసాదించాడట. పార్వతి ఆనందంగా భర్తను కైలాసానికి తీసుకెళ్లిందట. సరిగ్గా భోజన సమయంలో ఓ వృద్ధుడు, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటూ గడప ముందు నిలబడి యాచించాడట. మరి ఆయనెవరు, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

సో పార్వతీదేవి వాళ్ళ ఇంటికి ఒక వృద్ధుడు వచ్చాడు. వచ్చి, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని గడప ముందు నిలబడి అడిగాట. అప్పుడు పార్వతీదేవి వంటింట్లోకి వెళ్ళి భక్ష్యభోజ్యాలను తీసుకొచ్చే లోపే అతను ద్వారం దగ్గర కనిపించలేదంట. అయ్యో, అతిథికి భోజనం పెట్టలేకపోయానని ఆమె బాగా బాధపడిందట. అంతలోనే జగన్మాత, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే, ఆ నారాయణుడి అంశే పసిబిడ్డగా నీ ఇంట కాలు పెట్టింది అని పలికిందట అశరీరవాణి. తను అన్నట్టుగానే బంగారపు ఊయల్లో సింగారాల శిశువు కేరింతలు కొడుతూ కనిపించాడట. ఆ అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులు ముక్కోటి దేవతలకు బ్రహ్మాండమైన విందునిచ్చారట. అందరితో పాటే శనీశ్వరుడు వెళ్ళాడట. అతని వక్రదృష్టి కారణంగా పసివాడి తల ఛిద్రమైపోయిందట. దీంతో తల్లి మనసు తల్లడిల్లిపోయింది. పార్వతీదేవి పుత్రశోకాన్ని తీర్చడానికి ఉత్తరం దిశగా తలపెట్టి నిద్రపోతున్న ఏనుగు తలను తెచ్చి అచేతన శరీరానికి అతికించాడట కృష్ణ భగవానుడు. మళ్ళీ ఆయువు పోసుకున్న ఆ పాగలకుడికి తన కౌస్తుభమణిని కానుకగా ఇచ్చి, వెళ్తూ వెళ్తూ నా అంతటి వాడవవుతావని మనసారా ఆశీర్వదించాట. ఆ శ్రీకృష్ణ అంశ సంభూతుడుగా శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్తమానం చెందాడట ఇతను. కాలక్రమంలో గణాధిపత్యం వహించాడట. విపత్తుల నుంచి, విఘ్నాల నుంచి ముల్లోకాలను రక్షించాడు మన వినాయకుడు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్

సాగర్కు గణనాథులను తరలిస్తున్నారు. పండ్లు పొలతో అలంకరించిన వాహనాల్లో గణేశుల శోభాయాత్ర జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి 6 గంటల శోభాయాత్ర తర్వాత ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనం నుంచి విగ్రహాన్ని వేరుచేసి కలశ పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ బడాగణేశుడు గంగమ్మఒడికి చేరాడు. ఎన్డీఆర్ మార్గంలో క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహేబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హుస్సేన్సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI ఎన్లాగ్ పన్నీర్ ఉత్పత్తిని అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో ఎన్లాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తిలో ఇకపై పన్నీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటనలో తెలిపింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ విమర్శించారు. ఈసీ సరైనది కానప్పుడు కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, అక్కడి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత రాహుల్కి తెలియందా అని అమృత్సర్లో ఆయన ప్రశ్నించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఫైనల్కు చేరాయి. సెమీఫైనల్స్లో పురుషుల జట్టు థాయిలాండ్పై 66-28తో, మహిళల జట్టు నేపాల్పై 48-24తో ఘన విజయాలు సాధించి స్వర్ణపోరుకు అర్హత సాధించాయి. అక్టోబర్ 9 జరిగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కి టీపీసీసీ పూర్తి మద్దతు ఇస్తుంది. పార్టీ శ్రేణులంతా టీడబ్ల్యూయూ అభ్యర్థుల గెలుపునకు సహకరించి ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: Welcome back. Good afternoon once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. 3:04 studio clock, Kulafali shows. Welcome back and welcome to Double Kamita. This is your jog, Dr. Deepanita Anakavi. So, ivalti Double Kamita lo manam maatladukobothunnam amara gayakudi gurinchi, paatala pallakilo nelarajuga gurtimpu pondina సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు ఆయన. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన లేని పాటల ప్రపంచంలో ఎంతోమంది యువ గాయకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు. ఆయన స్ఫూర్తితో దశ దిశల సంగీత పరిమళాలను విరజమ్ముతున్నారు. అర్ధ శతాబ్దం కాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఆయన వేశారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతలోగించిన ఈ గాన చంద్రుడు మనల్ని విడిచిపెట్టి ఇప్పటికీ చాలా రోజులైంది. సో ఆయన ఎవరో కాదు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. బాలుగారి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన తండ్రి సాంబమూర్తి గారు, తల్లి శకుంతలమ్మ గారు. ఆయన తండ్రి హరికథ కళాకారుడు కావడంతో అలా బాలుగారికి చిన్నతనం నుండే సంగీతం పైన ఆసక్తి పెరిగిందట. దీంతో తండ్రి ఆయనకి తొలి గురువయ్యారు. ప్రాథమిక విద్యను చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసిన బాలుగారు హైస్కూల్ విద్యను మాత్రం శ్రీకాళహస్తి బోర్డ్ స్కూల్లో చేశారట. అప్పట్లో మన బాలుగారి చదువు, ఆటలు అన్నీ కూడా ఆయన ప్రథమంగా నిలిచేవారట. ఆ తర్వాత అనంతపురంలో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా కూడా శ్రీకాళహస్తిలోనే పియూసీ పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలుగారికి అక్కడ కొంతమంది మిత్రులు

0: వారితో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారట. ఆ తర్వాత అనంతపురంలో ఇంజనీరింగ్లో సీట్ రావడంతో ఆయన అక్కడికి వెళ్లకుండా ఇంటికే వచ్చేసారట. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్కి ప్రత్యామ్నాయమైన ఎంఏఎంఐఈ కోర్సుల్లో చేరట. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరుకుండేదట. తండ్రి కోరికను అనుసరించిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారట. అలా ఇంజనీరింగ్ కోర్స్ చదువుతుండగానే బాలుగారికి సినిమాల్లో పాడే అవకాశం వచ్చిందట. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకల్లో హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ తొలిసారి బాలుగారు వెండితెర మీద మెరిశారట. పలు వేదికలపై కూడా ఆ కాలంలోనే వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారట బాలసుబ్రహ్మణ్యం గారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
1: రాయి.
2: ఏం రాయలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాట.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.

1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుగారికి ప్రథమ బహుమతి లభించిందట. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు న్యాయ నిర్ణేతలుగా వచ్చారట. అదే పోటీలో ఎస్పీ కోదండపాణి గారు బాలుగారి ప్రతిభను గమనించారట. సినిమాలో అవకాశం కల్పిస్తామని బాలుగారికి మాట ఇచ్చారట. అలా ఏఎంఐఈ 2వ సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారట. 1966లో నటుడు నిర్మాత అయిన పద్మనాభం గారు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితాన్ని ప్రారంభించారు బాలుగారు. ఏమి ఈ వింత మోహం అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి సుశీల గారు, కళ్యాణం రఘురామయ్య గారు, పిబి శ్రీనివాస్ గారులతో కలిసి ఆలపించడం జరిగిందట.

అలా సినీరాగా ప్రవేశం చేసిన మన ఎస్పి బాలు గారు 1967 జూన్ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గాన గంధర్వుడు బాలుగారు ప్రభంజనానికి తెరలేపిందట. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి గారు సంగీత దర్శకత్వం వహించారట. కోదండపాణి గారు బాలుగారు పాడిన మొదటి పాటను రికార్డ్ చేస్తూ ఆ రికార్డిస్ట్ స్వామినాథన్ గారితో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుగారికి అవకాశాలు ఇప్పించేలా చేశారట ఆ కోదండపాణి గారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణి గారిపై భక్తితో అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని పేరు పెట్టుకున్నారట బాలుగారు. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోకపోయినా రాగతాళాల జ్ఞానం సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూన్ ఒకసారి వింటే చాలు యథాతథంగా పాడగలిగే టాలెంట్ బాలుగారి సొంతం. మాట్లాడుకుందాం స్టేవిత్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు

0: ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day only on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. 3:37 స్టూడియో క్లాక్ కలిఫిలి షోస్. సో 1969 నుంచి బాలు గారికి గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు వచ్చాయన్నమాట. ఆయన పాటలు ముఖ్యంగా ఆనాటి యువతని బాగా ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావాలు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటకు అసలు సిసలైన వారసుడిగా నిలిచారు బాలసుబ్రహ్మణ్యం గారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం వంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాట పాడి దేశమంతా ఉర్రూతలూగించాడు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు పాడి 11 భాషల్లో పాడారు. 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన ఒక రికార్డుని సంపాదించారు బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన ప్రతి పాట అజరామరం. ఆయన పాడిన ప్రతి పలుకు, ఆయన నోటి నుంచి వచ్చిందంతా కూడా నిజంగా దైవ సంకల్పమా, లేకపోతే దేవుడే వచ్చి పాడారా, లేకపోతే చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరికీ కూడా వాళ్ళ వాయిస్లకి తగ్గట్టుగా ఆయన పాడడం అన్నది నిజంగా సూపర్ డూపర్ కదా. వినడానికి మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పాడినప్పుడు ఆయన కూడా అంతే సంతోషానికి లోనయ్యారట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

బాలసుబ్రహ్మణ్యం గారు. కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథ లీలతో సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాలుగారు మారారట. అందులో కమల్ హాసన్ గారికి చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్తే, కమల్ హాసన్ గారి ఆఫీస్లో పనిచేసే ఒక క్యారెక్టర్కు తెలుగులో బాలుగారు డబ్బింగ్ చెప్పారట. ఆ తర్వాత ఆయన కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కన్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారట. పసి

పిల్లాడి ప్రాణం చిత్రంలో రఘువరన్కు చెప్పిన డబ్బింగ్కి సినిమాకి హైలైట్గా నిలిచిందట ఆ డబ్బింగ్. అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికీ ఈయనే డబ్బింగ్ చెప్తూ ఉండేవారట. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ హాసన్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలుగారి డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో సుమన్ గారు పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో బాలుగారు డబ్బింగ్ చెప్పారట. ఆ 2 చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించిందట. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారి అయిన బెంకింగ్స్లేకు కూడా తెలుగులో బాలుగారు డబ్బింగ్ చెప్పడం అనేది విశేషం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వడ్నగర్ వరకు సేవాయాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలోని నిలంబూర్ బయలుదేరారు. ప్రసిద్ధ కాంగ్రెస్ నేత దివంగత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం ఇచ్చే బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ 2026 అవార్డును ఆయన అందుకోనున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విశిష్ట నాయకత్వానికి గాను ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో వేళలను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. అలాగే భక్తుల రద్దీని తట్టుకోవడానికి MMTS కూడా 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్లో స్పందిస్తూ, ఈ పథకం వల్ల దేశంలో పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు పెరిగి వివిధ రంగాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆసియా క్రీడల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సడ్ విభాగంలో భారత షూటర్లు కమల్జిత్ సురోజ్ సింగ్ జోడి అద్భుత ప్రదర్శనతో పసిడి పథకం సాధించి దేశానికి మరో స్వర్ణాన్ని అందించారు. నిజామాబాద్లో నిర్మించే నూతన గ్రంథాలయ భవన భూమి పూజలో టీపీసీసీ అధ్యక్షుడు MLC మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత విద్యార్థుల కోసం ఆధునిక సాంకేతికత, డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలి అని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారతీయ సిద్ధాంతకర్త అయిన ఆయన సమాజ సేవ, దార్శనికత అందరికీ మార్గదర్శకమని వారు స్మరించుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, గత SP BSP పాలనలోని నేరాల స్థానంలో డిఫెన్స్ కారిడార్ పరిశ్రమలు వచ్చాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంతోనే రాష్ట్రంలోనే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. So incredible India, the tourist parts in India. వెల్కమ్ చెప్పేస్తుంది ఆజదీపాని దానకవి. వెల్, మరి అసలు టూరిస్ట్ స్పాట్ అనగానే మనలో చెప్పలేని జోష్ వస్తుంది కదా. ఆ జోష్ వచ్చినప్పుడు అబ్బా ఎక్కడో ఒక చోట ప్రయాణం చేసి అలా వారం రోజులు 10 రోజులు అక్కడ మనం ప్రయాణం చేసి వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎంత చలికాలం అయినా కూడా ఇంకా చల్లదనం కావాలి అని కోరుకుంటున్నాం మనం, బికాస్ ఇది మిక్స్డ్ వెదర్లో మనం ఉంటున్నాం. అండ్ దసరా రాబోతుంది, బోల్డని హాలిడేస్ రాబోతున్నాయి, సో ఎక్కడో ఒక చోటుకి మనకు వెళ్ళాలి అనిపిస్తుంది. ఎస్ ఆఫ్ కోర్స్ కదా. సో మనం హిమాచల్ ప్రదేశ్లోని ఈ కులు మనాలికి వెళ్తే ఎలా ఉంటుందంటారు, భారతదేశంలోనే ఇది అత్యంత అందమైన పర్వత ప్రాంతం కదా. సో మరి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. గణేష్ నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ నిర్ణయించిన ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపుల వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ఆంక్షలు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ నెల 17వ తేదీ వరకు 3:00 నుంచి అమల్లో ఉంటాయి. సెయిలింగ్ క్లబ్, టీ జంక్షన్, విశ్వేశ్వరయ్య స్టాచ్యూ, తెలుగుతల్లి స్టాచ్యూ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా, నల్లగుట్ట బ్రిడ్జ్, బుద్ధ భవన్ల వద్ద మొత్తం 8 డైవర్షన్ పాయింట్స్గా నిర్ణయించడం జరిగింది. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య స్టాచ్యూ పాయింట్ వద్ద పంజాగుట్ట రాజ్భవన్ రోడ్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదకి అనుమతించబడదు. ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లవలసిన వారు సంత్ నిరంకారి భవన్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్ దారిలో వెళ్లవలసి ఉంటుంది. తెలుగుతల్లి విగ్రహం జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఇక్బాల్ మినార్ వైపు మళ్లించడం జరుగుతుంది. ఇక్బాల్ మినార్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ట్యాంక్ బండుకు బదులుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదికి మళ్లించడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కట్టమైసమ్మ జంక్షన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా దారిలో వెళ్తుంది. ఈ ఆంక్షలు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ నెల 17వ తేదీ వరకు 3:00 నుండి అమల్లో ఉంటాయి. కావున వాహనదారులు ఈ ఆంక్షలు, మళ్లింపులు గమనించగలరని తెలియజేస్తున్నారు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్. గమనిక విన్నారు.
3: వెల్ ఫ్రెండ్స్, కులు మనాలి అనేది చాలా చల్లని ప్రదేశం అండ్ భారతదేశంలోనే అత్యంత అందమైన పర్వత ప్రాంతం. ఇది బియాస్ నదీ లోయలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను, సాహసికులను కూడా ఎంతో బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సో మరి మనాలి అనగానే అందరికీ ఇష్టమైంది కులు మనాలి. ఇవి రెండు ప్లేసెస్. బస్ మనాలిలో మనం తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే హిడింబా దేవాలయం ఉంటుంది. మహాభారతంలోని భీముని భార్య హిడింబీదేవి యొక్క జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. చుట్టూ ఎత్తైన దేవదారు అడవుల మధ్య ఈ గుడి ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనకు సులాంగ్ వ్యాలీ ఉంటుంది అక్కడ. అది సాహస క్రీడలకు పెట్టింది పేరు. ఇక్కడ పారాగ్లైడింగ్, జోర్బింగ్, స్కైయింగ్ వంటి ఆట

హిమాచల్ ప్రదేశ్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అందమైన ప్రదేశాల్లో మనాలి ఒకటి. మంచు పర్వతాల నడుమ అత్యంత సుందరమైన ప్రదేశంగా దీనికి గుర్తింపు వచ్చింది. ఇక శీతాకాలంలో ఇక్కడి అందాలను వర్ణించడానికి మాటలు రావు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పుకొని ఉంటుంది. సో దీంతో ఏ స్విట్జర్లాండ్కో లేదా వేరే విదేశీ టూర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి మనాలికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రదేశాలన్నీ చూసుకోవాలి. అందులో ఫస్ట్ ఈ సొలాంగ్ వ్యాలీ. సో ఇది మనాలిలో అత్యంత ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ సొలాంగ్ వ్యాలీ. ఇక్కడ టూరిస్టులు తెల్లని హిమపాతంలో హ్యాపీగా ఆడుకోవచ్చు. మనం సినిమాలో చూసినట్లు మంచు ముద్దలతో సన్నిహితులు స్నేహితులు ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పారాగ్లైడింగ్, పారాచూట్, స్కైయింగ్, మినీ జిప్ రైడింగ్ వంటివన్నీ యాక్టివిటీస్ ఆస్వాదించవచ్చు. దీంతో మనాలికి వచ్చిన ఎవరైనా సరే ఈ సొలాంగ్ వ్యాలీని మాత్రం తప్పకుండా చూడాల్సింది. ఇక నెక్స్ట్ బియాస్ నదిలో వాటర్ రాఫ్టింగ్. సో ఇక్కడ ఎవరైనా సరే సాహస ప్రియులు అమితంగా ఇష్టపడేది రివర్ రాఫ్టింగ్. సో మనాలిలో ఈ ముచ్చట కూడా మనం తీర్చుకోవచ్చు. బియాస్ నదిపై మన స్నేహితులు లేదా సన్నిహితులతో కలిసి బోట్పై అలా అలా అలా విహరిస్తుంటే అంతకు మించిన ఆనందం ఉంటుందా చెప్పండి. చుట్టూ మంచు పర్వతాలు, మధ్యలో గలగలా పారే చల్లని నీరు, అందులో వాటర్ రాఫ్టింగ్ చేసే మధురానుభూతి మరో ప్రత్యేకం. మనాలికి వెళ్ళిన వారు రాఫ్టింగ్ చేయకుండా అయితే తిరిగి రారు. మళ్ళీ మాట్లాడుకుందాం శ్రీవిత్.

నెక్స్ట్ హిడింబా టెంపుల్, దీన్ని దుంగారి ఆలయం అంటారు. సో ఇక్కడ దుంగిరి అనే వన్ విహార్ కూడా ఉంటుంది, అంటే ఇదో అందమైన అభయారణ్యం లాంటిది. ఈ గుడిని ఒక చిన్న కొండపై 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. టూరిస్టులు కూడా ఈ ఆలయాన్ని చూసి సందర్శిస్తూ ఉంటారన్నమాట. ఇక జోగిని వాటర్ఫాల్స్ ఉంటాయి, ఇవి మనాలి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, పర్యాటకులకు కొత్త అందాలను అందిస్తాయి. వశిష్ఠుని గుడి నుంచి ఇక్కడికి దట్టమైన అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. అయితే ఇదంతా అందమైన పర్వత ప్రాంతాల్లో ఉండడంతో ట్రెక్కింగ్ చేయటం కాస్త కష్టంగా ఉంటుంది, కానీ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మౌంటైన్ బైక్ రొతాంగ్ పాస్. ఇది మనాలి స్పితి వ్యాలీ మార్గంలో ఉండే అందమైన మంచు పర్వత ప్రాంతం అన్నమాట. సో ఈ పర్వత ప్రాంతాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తూ ఉంటారు, బికాస్ ఇక్కడ కూడా మంచు అందాలని ఆస్వాదించవచ్చు అనమాట. ఇది మనాలికి 51 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడి వాతావరణం తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఇక్కడ మౌంటైన్ బైకింగ్ స్కైయింగ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మంచుతో నిండే సేతాన్ వ్యాలీ. ఇది శీతాకాలంలో మనాలిలో తప్పక చూడాల్సిన గ్రామాల్లో ఈ సేతాన్ వ్యాలీ ఒకటి. మనాలి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్ని గ్రామం ఇది. చలికాలంలో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఇది, దీంతో ఇదో అందమైన ప్రదేశంగా టూరిస్టులకు కనువిందు కనిపిస్తుంది. ఇలాంటి లొకేషన్

మనం సినిమాలో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడికి వస్తే అసలైన మంచు అందాలని మనం ఆస్వాదించవచ్చు. ఇక మనాలి మాల్ రోడ్, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగ్ ఉండాలి అనుకుంటాం కదా, అలాంటిదే ఈ మనాలి మాల్ రోడ్ అన్నమాట. సో ఇది షాపింగ్ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్థానికంగా లభించే ఉత్పత్తులు, డిపార్ట్మెంట్ స్టోర్స్, రెస్టారెంట్లు, కెఫేలు టూరిస్టులను ఆస్వాదించడానికి ఉంటాయి. అలాగే ఇక్కడ స్వెటర్లు, ఉన్ని వస్తువులు కూడా చాలా బాగుంటాయి. దీంతో పర్యాటకులు ఇక్కడ అరుదైన వస్తువులను షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్క్రెడిబుల్ ఇండియా. కులు మనాలి గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం. శ్రీవిత్

ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నిలంబూరికి బయలుదేరారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, ఈసీ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఎన్నిక జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేపర్లను తొలగిస్తూ పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టూవుంబా మేయర్ జియోఫ్ మెక్డొనాల్డ్తో సమావేశమయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక భారతీయ సమాజ నాయకులు ఆయన వెంట ఉన్నారు. పొంగి పొర్లుతున్న గోదావరి పూర్వపు జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు నేరగాళ్లు, మాఫియా శక్తులు రాజ్యమేలుతుండగా ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన సురక్షిత ప్రాంతంగా అవతరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మరికొద్ది క్షణాల్లో న్యూస్ బులెటిన్ వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు విత్ యూ జోక్ డాక్టర్ దీపాని దానకవి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బయటోడి దిష్టి అని జనరల్గా మన పేరెంట్స్ మనకి దిష్టి తీస్తుంటారు, లేదా మనం పెద్దగా అయిన తర్వాత మన బిడ్డలకే దిష్టి తీస్తుంటాం. కానీ ఇరుగు దిష్టి ఫుల్ చేతిలో బ్లేడ్లు పట్టుకొని ఒళ్ళంతా రక్తంతో ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నల్లి కంట్లోని దిష్టి అని అన్నీ తీశాడు కదా పారడైజ్ సినిమాలో మన నాని. అసలు ఇరగ తీసేసాడు యాక్టింగ్ అంతా. వెల్, మరి మన తాజా ట్యూన్స్లో భాగంగా ఫస్ట్ పాట మీకోసం వచ్చేస్తుంది, ఆయా షేర్ ఫ్రమ్ ద మూవీ పారడైజ్. స్టే విత్ మీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అప్నే హైదరాబాద్ కా పాపులేషన్ బఢ్తే జా రహా. హైదరాబాద్ తో బహుత్ తేజీ సే తరక్కీ కర్ రహా, యహాన్ పే ఫ్యూచర్ సిటీ భీ బన్నే వాలా హై. యహాన్ పే బడే బడే బిల్డింగా బన్ రహీ, కంపనీయాం ఖుల్ రహీ, లోగోం కీ సహూలత్ కే వాస్తే రోడా, ఫ్లై ఓవరా ఔర్ బ్రిజా బనాతే జా రహీ. తరక్కీ తో బహుత్ హో రహీ మగర్ యాక్సిడెంటా భీ హో రహే. ట్రాఫిక్ పులిస్ ఔర్ లోగోం కీ భలై కే వాస్తే కామ్ కర్నే వాలే తంజీమా అప్నీ పబ్లిక్ కో ట్రాఫిక్ రూల్స్ బతా బతా కే థక్ జా రహీ. హెల్మెట్ పెనో, సీట్ బెల్ట్ పెనో, యాక్సిడెంటో సే బచో బోల్ రహీ, మగర్ అప్నే హైదరాబాదియాం హై కే సున్ రహీ నహీ. చాలానా మారే తో భీ పబ్లిక్ కో కోయి ఫరక్ నహీ పడా. మేకు బస్ ఇత్తా ఇచ్ బోల్నా హై, రోడోం పే గాడియాం నకో భగో, సీట్ బెల్ట్ ఔర్ హెల్మెట్ పెన్ కే గాడియాం చలో. అపన్ జబ్ ఘర్ సే నికల్తే తో అప్నే ఘర్ వాలే అప్నే ఘర్ కో ఆనే కా ఇంతజార్ కర్తే రహతే. బగైర్ హెల్మెట్ కే ఔర్ బగైర్ సీట్ బెల్ట్ కే అగర్ గాడియాం చలాయేంగే తో ఘర్ కో తో బాద్ మే పహలే ఉస్మానియా నే తో గాంధీ కో పహుంచ జాతే. రోడ్ సేఫ్టీ అప్నే సాథ్ సాథ్ దూసరే లోగోం కే వాస్తే భీ బహుత్ జరూరీ హై. తో రోడ్ సేఫ్టీ కే రూల్స్ కో ఫాలో కరో, ఘర్ కో సహీ సలామత్ పహుంచో.

ఈ మధ్య కాలంలో చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ, అలాగే మనందరినీ బాగా నవ్వించిన మూవీ ఏదైనా ఉందంటే రొమాంచకం. సో ఇక్కడ సమంత్ ప్రభాస్ చాలా చక్కగా నటించారు, మలయాళి అమ్మాయి అయినా ఆమె కూడా చాలా బాగా నటించింది. అండ్ ఇవాళ జనరేషన్లో జెన్జీస్కి బాగా వాల్ ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, అండ్ అంతేకాకుండా పిల్లలు మొబైల్ ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అవ్వటం వల్ల ఎలా తయారవుతారు అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీసుకున్నారు. చాలా సూపర్గా ఉంది, కామెడీ ట్రాక్ అయితే సూపర్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: వెల్కమ్ బ్యాక్ టు తాజా ట్యూన్స్. సో నెక్స్ట్ అలివేలు మంగాపురం సినిమా నుంచి పాట లైన్లో ఉంది. ఆ తర్వాత ద రాజా సాబ్ నుంచి సహనా సహనా ఉంది. వెల్, మోహన్ బాబు గారు చాలా రోజుల తర్వాత అలివేలు మంగాపురం సినిమాలో వచ్చారు. మళ్ళీ ఒక తాతగారు క్యారెక్టర్లో చేశారు, అలాగే ఆయన ఒక విలేజ్కి హెడ్లాగా చేశారనమాట. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ప్యారడైజ్లో మాత్రం బ్రూటల్ హెడ్లాగా చేశారట. సో చాలా కష్టంగా ఉంది. అండ్ ఈ జనరేషన్కి మోహన్ బాబు గారిని చూస్తే ఓహో ఇలా ఉండేవారా అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ లైన్ ఆఫ్ యూ ఆల్ ఇస్ సహనా సహనా ఫ్రమ్ రాజాసాబ్. సో రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో ఎంత మంచి పేరుని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. సో హియర్ ఆర్ ద బ్యూటిఫుల్ ట్రాక్స్ లైన్ ఆఫ్ యూ ఆల్. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, 4:44 అయిపోయింది, 30 సెకండ్స్ దాటుతుంది. బట్ ఎనీవేస్, వినాయకునికి మనం బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. నిమజ్జనం గంగమ్మ ఒడిలోకి చేరిపోతున్నాడు వినాయకుళ్ళు, చాలా వినాయకులు, రకరకాల వినాయకులు. కానీ దానితో పాటు మనం చాలా కాన్షియస్గా ఉండాలి. నైట్ 12 తర్వాత కూడా వినాయక నిమజ్జనం జరుగుతూనే ఉంటుంది, అంటే రేపు మార్నింగ్ వరకు. సో కాబట్టి ఎవరైతే పాదాచారులు పెడతారో వాళ్ళు, మీకు చంటి బిడ్డలు ఉంటే జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళండి. కొంచెం టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్లు ధరించండి. ఫోర్ వీలర్స్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్ యాంక్షలర్ మాత్రం పాటించాలి, వాళ్ళని ఉల్లంఘించొద్దు ట్రాఫిక్ యాంక్షల్ని. బికాస్ మీరు తప్పు చేసినా, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా, పోయేది ఒక ప్రాణం కాదు, రెండు కుటుంబాలు సఫర్ అవుతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ విద్యుత్ దీపాలతోటి చాలా బాగా డీజే సౌండ్లతోటి డాన్సులు చేసుకుంటూ అందరూ వస్తూ ఉంటారు, బట్ స్టిల్ పెద్ద పెద్ద వైర్లు ఉంటాయి విద్యుత్ లైన్స్ అన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఒక కట్టెని చేతిలో పట్టుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ఎలా అయితే భగవంతుణ్ణి చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో తీసుకొచ్చి ఈ 11 రోజులు మీరు ఎంత బాగా భజనలు చేశారో, అదేవిధంగా గంగమ్మ ఒడిలోకి చేరే వరకు కూడా అంతే జాగ్రత్తగా ఆయనను సాగనంపండి. వెల్, ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్, యువర్ జాక్ డాక్టర్ దీపా నిదానకవి అఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్. స్టూడియోలో సమయం 5:45 కావస్తుంది. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఇంకసారి గారు.

0: గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ముఖ్యంగా ఒక ఇంట్లో పిల్లలు రావడము గొప్ప శుభ సూచకంగా, ఆనందదాయకంగా, గొప్ప భాగ్యంగా భావిస్తుంటారు.
1: అవును.
0: అయితే మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఈ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అంటూ జరుగుతుంటుంది.
1: అవును.
0: ప్రివెన్షన్ కోసం.
1: ఎస్.
0: సో ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏ స్థాయి వరకు ఏ ఏ దశలో ఎలా పాటించాలి అన్న విషయం తెలియజేయండి.
1: ఎస్. మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, లంగ్స్కి నిమ్ము రాకుండా, దాంతోపాటు టెటనస్ కాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాము మదర్స్కి. దానివల్ల బేబీకి కూడా ఫ్యూచర్లో ఈ డీపీటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో తల్లులు కూడా వ్యాక్సిన్ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి.
0: తల్లి గర్భంలో నుంచే మనం వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
1: ఎస్. అయితే పిల్లలు పుట్టంగానే మనము పుట్టినరోజు ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు ఇస్తాము. దాని తర్వాత 10వ సంవత్సరంలో ప్లస్ 15వ సంవత్సరంలో వ్యాక్సిన్స్ ఇస్తాం.
0: అంటే సాధారణంగా ఏ ఏ వయసులో ఏ ఏ వ్యాధి బారిన పడి పిల్లలు తీవ్ర నష్టానికి గురవుతుంటారో ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమయానుకూలంగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి సన్నద్ధంగా ఎదుర్కొనే విధంగా చేస్తారు.
1: ఎస్. అయితే ఒక కాలంలో మనకి, ఇప్పుడు పోలియో చూడండి, ప్రతి 3-4లో ఒకరికి పోలియో వచ్చి కాలు వీక్గా ఉండడము అలా ఉండేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని కోట్ల బేబీస్కి, అంటే 5 సంవత్సరాల కింద ఉన్న కోట్ల బేబీస్కి పల్స్ పోలియో ఇవ్వడం వల్ల ఆ వ్యాధిని మనము కంప్లీట్గా నిర్మూలించగలిగినాం. ఇండియాలో అసలు 2011 నుంచి పోలియో కేసులు లేనే లేవు. సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అదనమాట. ఒక వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ డిసీజ్ ఆ బేబీకి రాకుండా ఉంటుందని మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పుట్టినప్పుడు మనము పోలియో చుక్కలతో పాటు బీసీజీ అంటే బాసిలస్ క్యాల్మెట్ గ్వెరిన్, ఇది ట్యూబర్ క్లోసిస్ అంటే క్షయవ్యాధికి అగెన్స్ట్గా ఇస్తామన్నమాట. ఈ క్షయవ్యాధి మనకి బ్రెయిన్లో వస్తుంది, లంగ్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, ప్లస్ లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ మనం ఇచ్చే వ్యాక్సిన్స్ బ్రెయిన్కి లంగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల ఆ డిసీజ్ మన దగ్గర ఉండకుండా తగ్గిపోతుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్ బి, లివర్ని ఇన్ఫెక్ట్ చేసే రోగము. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనిషి కోలుకునే ఛాన్స్ ఉండదు, స్లోగా లివర్ పాడైపోవడము, దాని తర్వాత సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇస్తాము, అందులో పోలియో, హెపటైటిస్ బి అండ్ బీసీజీ ట్యూబర్క్లోసిస్ అగెన్స్ట్గా ఇస్తాం సార్.
0: ఎదుగుదల దశలో ఏ ఏ స్థాయిలో ఏ ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటారు?
1: అయితే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ దగ్గర దగ్గర గవర్నమెంట్లోనే దొరుకుతున్నాయి. బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అయిన తర్వాత 6 వారాలకి మళ్ళీ ఆశా వర్కరే మిమ్మల్ని పిలుస్తుంది, లేకపోతే వాళ్ళే మీకు ఇంటికి వచ్చి వ్యాక్సిన్స్ ఇస్తారు. అందులో మళ్ళీ ఓకే డిపిటి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్. డిఫ్తీరియా అంటే బాగా దగ్గి దగ్గర దగ్గర లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయే రోగం అన్నమాట. పర్టుసిస్ కూడా సేమ్. దాంతోపాటు టెటనస్, మనం యూజువల్గా మూలగుచ్చుకుంటే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా అంటారు కదా,
0: ధనుర్వాతం రాకుండా.
1: ఎస్. సో దానికి అగెన్స్ట్ వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ డీపీటీతో పాటు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని మనం కాంబినేషన్ వ్యాక్సిన్ అంటాము. సో ఒకటే ఇంజెక్షన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఎక్స్ట్రా మనకి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనేది వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇందాక చెప్పాం కదా. సో దాన్ని బూస్టర్ పుట్టిన దానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం 6 వీక్స్కి ఇచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచడానికి బూస్టర్ ఇస్తాం. దీంతోపాటు మళ్ళీ పోలియో చుక్కలు ఇస్తాం. 4 ఇయర్స్ కింద నుంచి గవర్నమెంట్ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నీమోకోకల్ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన నిమోనియాల నుంచి ప్లస్ చెవి ఇన్ఫెక్షన్, చెవిలో పస్సు వస్తుంది కదండి, చాలామందికి విన్నాం మనం పుట్టినప్పటి నుంచి 6 నెలలోపు చెవిలో పస్సు వస్తుందని, దాని నుంచి అవాయిడ్ చేస్తుంది. ప్లస్ చిన్న చిన్న జలుబులు దగ్గులు రాకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. దాన్ని నీమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. సో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతోపాటు లూజ్ మోషన్స్కి కారణమైన రోటా వైరస్, దీనికి అగెన్స్ట్గా చుక్కలేస్తారు. సో రోటా వైరస్ డయేరియా ఏంటి అంటే చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ డయేరియా.
0: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు ఈ డయేరియాని కనుక నియంత్రించలేకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉందంటారు కదా.
1: ఎస్, డయేరియా ఏంటంటే మన బాడీలోంచి లవణాలన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి. మనము ఆ లవణాలు మళ్ళీ రిటర్న్గా ఓరల్గా ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ బేబీ తను ఫీడ్ తీసుకోలేకపోయినా, ఓఆర్ఎస్ తీసుకోలేకపోయినా వీక్ అయిపోవడము, దగ్గర దగ్గర కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు వ్యాక్సినేషన్ గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్.

0: సో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్. మనము లోస్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ కానీ ఫీడింగ్ కానీ కంటిన్యూ చేయాలి.
1: ఈ రోటావైరస్ అనేది తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుంది.
0: తీవ్ర స్థాయిలో నష్టం చేసి బిడ్డ దగ్గర దగ్గర ఒక 30-20% వెయిట్ తగ్గిపోతారు. సో చాలా సీరియస్ కైండ్ కాబట్టి గవర్నమెంట్ అది ఇంపార్టెంట్గా తీసుకొని ఇది కూడా రోటావైరస్ ఇంక్లూడ్ చేశారు. 6 వారాల వరకు మనం వచ్చాం కదా, 10వ వారము 14వ వారం సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో 5 వ్యాక్సిన్స్ ఒకదానిలో డిపిటీ, హెచ్ఐవి, హెప్టైటిస్ బి, దాంతోపాటు ఒక న్యూమోకోకల్ వ్యాక్సిన్, దాంతోపాటు ఒక రోటావైరస్ వ్యాక్సిన్. సో 6 వారాలు 10 వారాలు 14 వారాలు సేమ్ ఉంటాయి. 10వ వారంలో ఒక పీసీవి వేయరు, అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ మళ్ళీ 9వ నెలకు వేస్తారు. సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తామన్నమాట. ఇన్ఫ్లుయెన్జా అనేది ఒక లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్, సివియర్ కైండ్ ఆఫ్ న్యూమోనియా కాజ్ చేస్తుంది. ఇది 5 ఇయర్స్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలే బాగా ఎఫెక్ట్ అవుతారు. దగ్గర దగ్గర ఐసీయూలో జాయిన్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫ్లుయెన్జా వచ్చినప్పుడు. సో దానికోసమని మనం ప్రైవేట్లో, గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో, మనం ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెలకి 7వ నెలకి వేస్తాము. ఓకే, ఇది ఫ్లూ గురించి. నెక్స్ట్ 9వ నెలకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా మనము మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేస్తామన్నమాట. పాతకాలంలో చిన్నమ్మవారు అని ఉండేది, పెద్దమ్మవారు ఉండేది. చిన్నమ్మవారు అంటే మీజిల్స్, దాన్ని హిందీలో గోబ్రి అంటారు. అది ఏంటి అంటే జ్వరం వచ్చిన తర్వాత పిల్లవాడికి చర్మం అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా మచ్చలు వస్తాయి అన్నమాట. అవి నోట్లో, గొంతులో కూడా వస్తాయి. అండ్ ఈ డిసీజ్ వల్ల ఏంటంటే సేమ్ మళ్ళీ లంగ్స్లో, బ్రెయిన్లో, ప్లస్ మన స్టమక్లో, కొన్ని కొన్నిసార్లు టెస్టికల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పిల్లవాడు చాలా వీక్ అయిపోయి తన ఇమ్యూనిటీ తగ్గిపోయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని ఇస్తారు 9 మంత్స్కి.
1: మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా,
0: ఎస్. దాంతోపాటు జేఈ వ్యాక్సిన్ అని ఇస్తున్నాం ఇప్పుడు, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని. ఈ జేఈ ఏంటి అంటే ఎక్కువ అడవుల్లో, కొండల ప్రాంతాల్లో ఉంటుంది. అండ్ దాని ఎండమిక్ ఏరియా రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. ఒక టైంలో కొండల్లో, అడవుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఎక్కువ అయిపోయి ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దగ్గు జలుబు ద్వారా మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, సో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు మనము వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము.
1: ఇది 10 నెలల వరకు వచ్చాం,
0: ఎస్.
1: ఆ తర్వాత
0: 12వ నెలలో మనం మళ్ళీ ప్రైవేట్లో తీసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ టైఫాయిడ్ ఇస్తాం అన్నమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. మనం పాతకాలంలో పసకలైన తినకి అని చెప్తాం కదా, పచ్చకామెర్లు అంటే ఇది హెపటైటిస్ ఏ. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పచ్చకామెర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. టైఫాయిడ్ జ్వరాలు అసలు ఊరూరునే వణికిస్తాయి. యూజువల్గా వాటర్ నుంచి వస్తుంది, కానీ తర్వాత ఒకరి నుంచి ఒకరికి తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా స్ప్రెడ్ అయ్యి అది కంటేజియస్గా అవుతుంది అన్నమాట. సో అందుకే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది 1 ఇయర్ వరకు ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో ఈ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి దగ్గర దగ్గర మనకి 90% ఆఫ్ ద డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఈ షెడ్యూల్ని స్థిరంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం సంవత్సరం పాటు పిల్లల్ని కాపాడుతూ ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే 90% వరకు జీవితంలో ఈ సమస్యలు వాళ్ళకి
0: రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ చాలా మైల్డ్గా వెళ్ళిపోతుంది. 1 ఇయర్ తర్వాత ప్రైమరీ షెడ్యూల్ అయిపోయింది కదా, 1 ఇయర్ తర్వాత బూస్టర్ షెడ్యూల్స్ అంటాము. అందులో మళ్ళీ మనం ఏదైతే ఇనీషియల్గా వ్యాక్సిన్స్ ఇచ్చామో వాటికి ఒక్కొక్క డోస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 15 మంత్స్కి వచ్చాము. ఇందాక ఏదైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నామో అది మనం 15 నెలల్లో ఇస్తాము. ఇంకో ఎక్స్ట్రా వ్యాక్సిన్ చికెన్ పాక్స్ అని ఉంటుంది, అది చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది మనం 15 నెలలప్పుడు తీసుకుంటాం. మళ్ళీ 18 నెలలప్పుడు ఈ 6, 10, 14 వారాల్లో ఇచ్చాం కదా డిపిటీ, న్యూమోకోకల్ వ్యాక్సిన్, హెచ్ఐవి, అవి మనం బూస్టర్స్ లాగిస్తాం. 15 నెలల తర్వాత మనం 18 మంత్స్కి వచ్చేసరికి ఒక సెకండ్ చికెన్ పాక్స్ డోసు ప్లస్ సెకండ్ హెపటైటిస్ ఏ బూస్టర్ డోస్ ఇస్తాము. దీంతో మన సెకండ్ ఇయర్ వ్యాక్సిన్స్ కూడా అయిపోతాయి. అండ్ లాస్ట్కి మనము మెల్లగా 5th ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ డిపిటీ ఏదైతే ముందు పుట్టినప్పుడు 16-14 వీక్స్కి ఇచ్చామో అది, దాంతోపాటు ఒక ఎంఎంఆర్ డోస్ బూస్టర్ లాగా ఇస్తాము. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్లో, ఇప్పుడు మీ ఇంట్లో డాగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చాలా డాగ్స్ ఉన్నాయి, మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెనక్ట్రా అనే ఎంసీవి అని వ్యాక్సిన్ ఉంటుంది, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, అది తీసుకోవాలి. సో అవి స్పెషల్ కేసెస్ వ్యాక్సిన్స్ అన్నమాట, అది మేము పేరెంట్స్తో డిస్కస్ చేసేస్తాము. బట్ బేసిక్ వ్యాక్సిన్స్ మాత్రం ఇవి

0: కవర్ చేసుకోవాలి.
1: ఇది కాకుండా మీరు 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అన్నారు కదా డాక్టర్ గారు, అది ఏంటి?
0: 10 సంవత్సరాలకి ఇప్పుడు డిపిటీలోంచి ఒక పి పర్టుసిస్ తీసేసి డిటి వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. సో డిఫ్తీరియాకి టెటనస్కి ఇంకా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి డిటాప్ అనే వ్యాక్సిన్ ఇస్తాం.
1: సింగిల్ డోస్
0: ఓకే. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ 9 ఇయర్స్ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, అంటే యూట్రస్లో సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది, సో దాన్ని ఒక వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసినాక అది ఓవర్ ది ఇయర్స్ తను పెద్దగా అయ్యేసరికి అది క్యాన్సర్లోకి మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెయిన్స్ట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్, అసలు ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామందికి వస్తుంది. 9 to 14 ఇయర్స్ లోపు ఎవరైనా ఉన్నారంటే గర్ల్స్, వాళ్ళకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దగ్గరున్న పిహెచ్సి కానీ సిహెచ్సికి వెళ్ళి తీసుకోవచ్చు.
1: పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం.
0: అది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే క్యాన్సర్ని దగ్గర దగ్గర మనము 70-80% తగ్గించవచ్చు ఆ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ని. 15 సంవత్సరాల్లో ఓన్లీ టీటీ ఇంజెక్షన్ ఉంటుందండి.
1: డాక్టర్ గారు, మనము ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక చార్ట్ లాగా పెట్టుకొని ఈ నెల ఈ రోజు, ఈ నెల ఈ రోజు, ఈ వారంలో తీసుకోవాలి, ఈ వారంలో తీసుకొని డాక్టర్ గారు మనకు రాసిస్తారు. అది ఎంత పనున్నా ఏమున్నా వాళ్ళ బంగారు భవిష్యత్తు మనం కాపాడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత ఒక డోసు మిస్ అయినట్లయితే భయపడాల్సిన అవసరం అని ఉంటుందంటారా?
0: ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ ఏదైతే రాసినామో దానికి ఆ షెడ్యూల్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెక్ట్ టైంకి తీసుకోవడం వల్ల బేబీకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని మనము గ్యారంటీగా చెప్తాము, అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా లైట్గా వస్తుందని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రైమరీ సిరీస్ అంటే 6 వారంలో తీసుకొని మొత్తానికి మానేశారు, ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో అందుకని డేట్కి తీసుకోవాలి. లేదండి మేము 4 నెలలు మిస్ అయిపోయాము, అసలు మర్చిపోయాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోలేదంటే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే, సరే అమ్మ నేను క్యాచప్ షెడ్యూల్ అంటారు. క్యాచప్ అంటే మీరు మిస్ అయిపోయారు కానీ మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు, మిమ్మల్ని క్యాచప్ చేస్తాం, ఆ ఏజ్కి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అక్కడ వరకు తీసుకొస్తామని చెప్పి నెల నెల ఇచ్చేలాగా ఒక షెడ్యూల్ పెట్టి వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ కవర్ చేసేస్తాం.
1: అంటే ఏదైనా తెలిసో తెలియకనో ఏదైనా విధిలేని పరిస్థితుల్లో కొంత మిస్ అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్యాచప్ షెడ్యూల్ని ఒకటి డిసైడ్ చేసి దాని డోసు కూడా నిర్ణయించి తిరిగి వాళ్ళు వ్యాక్సినేషన్ సరైన విధంగా అంది భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా చేసే అవకాశం ఉందంట. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు టీకాలు తీసుకున్నట్లయితే పిల్లలకి వ్యాధి బారి నుండి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహకరించిన వాళ్ళమవుతాం. అది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో చిన్నపిల్లల్లో టీకాలు ఈ అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాతూర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

మీరు ఇప్పుడు వింటున్నది జెన్జీ షో, జెన్జీ మైండ్ సెట్ గురించి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టేషన్ ఆఫ్ ద నేషన్ విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే ఫణీందర్తు. ఒక చిన్న క్వశ్చన్తో ఈరోజు షో స్టార్ట్ చేద్దాం. మీకు ఎప్పుడైనా నాకు ఇది రాదు, నేను ఇంత స్మార్ట్ కాదు, వాళ్ళంత టాలెంట్ నాకు లేదు, ఒక్కసారి ఫెయిల్ అయ్యాను ఇక నేను చేయలేను, ఇలా అనిపించిందా? ఎస్, మనలో చాలామందికి అనిపిస్తుంది. కానీ ఒక్క సెకండ్, నాకు రాదు అనేది నిజమా లేక నాకు ఇంకా రాలేదు అనేది నిజమా? ఈ రెండు సెంటెన్సెస్ మధ్య డిఫరెన్స్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మన లైఫ్ మీద ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అదే, ఒక మనిషి అబిలిటీ కంటే అతని మైండ్ సెట్కి ఎలా అతని గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అని. ఈరోజు మన కాన్వర్జేషన్కి ఇన్స్పిరేషన్ కెరోల్ డ్వెక్ రాసిన మైండ్ సెట్ బుక్. ఇది టెక్స్ట్ బుక్ లెక్చర్ కాదు, మోటివేషనల్ స్పీచ్ కూడా కాదు. మన ఎవ్రీడే లైఫ్లో, కెరియర్లో, రిలేషన్షిప్స్లో, స్టడీస్లో, సోషల్ మీడియాలో మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేసుకునే ఒక గంట. సో వాల్యూమ్ పెంచండి, మైండ్ ఓపెన్ చేయండి. లెట్స్ బిగిన్ విత్ ఎనర్జెటిక్ సాంగ్ ఫ్రమ్ వన్ నేనొక్కడినే.

మంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మనం మైండ్ సెట్ అంటే ఏంటి తెలుసుకుందాం. మైండ్ సెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన గురించి, మన అబిలిటీస్ గురించి, మన లైఫ్ గురించి, మనకి కలిగి ఉన్న మెంటల్ ఫ్రేమ్ గురించి తెలుసుకోవడం. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. పర్సన్ ఏ అనుకుంటాడు, నాకు చదువు రాదని. పర్సన్ బి, నేను ప్రిపేర్ అయిన విధానం వర్క్ కాలేదు, నెక్స్ట్ టైం మార్చాలి అని. ప్రాబ్లం ఇద్దరికీ ఒకటే, రిజల్ట్ కూడా ఒకటే, కానీ రియాక్షన్ని డిఫరెంట్. ఎందుకు? అదే మైండ్ సెట్. ఇక్కడ బుక్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్టింక్షన్ చెబుతుంది. ఫిక్స్ మైండ్ సెట్ అంటే నా ఇంటెలిజెంట్, నా టాలెంట్, అబిలిటీ ఇవన్నీ మోస్ట్లీ ఫిక్స్డ్. అంటే నేను స్మార్ట్ అయితే స్మార్ట్, నేను టాలెంటెడ్ అయితే టాలెంటెడ్, నాకు టాలెంట్ లేకపోతే లేదు, అంతే. ఇది ఫిక్స్ మైండ్ సెట్ అన్నమాట. గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్తే నేను ప్రాక్టీస్ చేస్తాను, ఐ విల్ లెర్న్, ఫీడ్బ్యాక్ ద్వారా ఇంప్రూవ్ అవ్వగలను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, గ్రోత్ మైండ్ సెట్ అంటే నేను ఏదైనా చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతానని కాదు, అది అన్రియలిస్టిక్ రియాలిటీ. బట్ గ్రోత్ మైండ్ సెట్ ఏముంటుందంటే నేను ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించగలను, ఫెయిల్యూర్ వచ్చినా నేను వర్త్లెస్ కానీ కాదు, ఇక్కడ నేను ఏం నేర్చుకోవచ్చు అని అడగడం. ఇది చాలా పవర్ఫుల్ షిఫ్ట్ కదా. మరి మీరు వింటుండండి మంచి సాంగ్ నా ఆటోగ్రాఫ్ నుంచి మీకోసం.

సో మన జెన్జీ లైఫ్లో ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎక్కడ కనిపిస్తుంది? ఇన్స్టాగ్రామ్లో, లింక్డ్ఇన్లో, కాలేజ్లో, ఆఫీస్లో, ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా. మన ఫ్రెండ్కి ప్రమోషన్ వచ్చింది, మన మైండ్ ఏమంటుందంటే అతను లక్కీ, అతనికి కనెక్షన్స్ ఉన్నాయి, నాకు అలాంటి ఆపర్చునిటీస్ రావు. ఇది కంపారిజన్ మాత్రమే కాదు, సమ్టైమ్స్ ఇది మన ఫెయిల్యూర్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వాడే మెకానిజం. ఎందుకంటే నేను ట్రై చేసి ఫెయిల్ అయ్యాను అనడం కంటే నేను ట్రై చేయలేదు ఎందుకంటే అది నాకు సెట్ కాదు అనడం చాలా ఈజీ. ఇదే ఫిక్స్డ్ మైండ్ సెట్ ట్రాప్. మరొక ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ స్పీకింగ్కి భయపడుతున్నారు. నేను స్పీకర్ టైప్ కాదు, అంతే, మీ స్టోరీ ముగిసింది. కానీ అదే సిచ్యువేషన్ని గ్రోత్ మైండ్ సెట్తో చూస్తే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లేదు, కానీ నేను ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతాను. స్టోరీ అక్కడితో ముగియదు, అక్కడితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ద స్టోరీ బిగిన్స్ హియర్. నౌ లెట్స్ లిజన్ టు ద మహర్షి మూవీ సాంగ్. ఇదే కదా, ఇదే కదా.

మన సొసైటీలో ఫెయిల్యూర్కి ఒక స్ట్రేంజ్ రిలేషన్షిప్ ఉంది. ఫస్ట్ ర్యాంక్ క్లాప్స్, ప్రమోషన్స్ కంగ్రాచులేషన్స్, బిజినెస్ సక్సెస్ ఇన్స్పిరేషన్. కానీ ఫెయిల్యూర్ ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఇక ఏం చేస్తావు అని క్వశ్చన్స్. కాబట్టి మనం ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయడం నేర్చుకుంటాం. కానీ నిజంగా ఫెయిల్యూర్ అంటే ఏంటి? జస్ట్ ఒక రిజల్ట్ అంతే, రిజల్ట్ మాత్రమే. మీరు ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు, అది మీ కంప్లీట్ ఐడెంటిటీ కాదు. ఒక ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయి, అది మీ ఇంటెలిజెన్స్కి పర్మనెంట్ సర్టిఫికేట్ కాదు. ఒక బిజినెస్ ఐడియా వర్కౌట్ కాలేదు, అది మీ ఎంటైర్ ఫ్యూచర్ కాదు. ఒక ఫెయిల్యూర్ ఇజ్ ఈక్వల్ టు ఒక రిజల్ట్ మాత్రమే. మీ ఐడెంటిటీ మీ రిజల్ట్ కాదు. ఇప్పుడు వినండి సూపర్ హిట్ ట్రాక్ ఫ్రమ్ నేనున్నాను.

ఇప్పుడు ఒక హైపోథెటికల్ స్టోరీ. ఒక అమ్మాయి ఉంది, ఆమెకి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఒక కాంపిటీషన్లో ఆడిషన్ ఇచ్చింది, సెలెక్ట్ కాలేదు. ఆమె రెండు విధాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, నాకు వాయిస్ లేదు, నాకు సింగింగ్ రాదు అనుకోవచ్చు. రెండు, ఈ ఆడిషన్లో నేను ఇంప్రూవ్ చేయవలసింది చాలా ఉంది. ఇద్దరూ సేమ్ పర్సన్సే, సేమ్ వాయిస్, సేమ్ ఆడిషన్, కానీ సెకండ్ రెస్పాన్స్కి ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చేస్తుంది. స్కిల్స్కి ప్రాక్టీస్ అవసరం, కాన్ఫిడెన్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం, గ్రోత్కి మిస్టేక్స్ అవసరం. వింటున్నానండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్ని.

వెల్కమ్ బ్యాక్ టు జెన్జీ మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మీ మెదడుకు ఒక చిన్న ఎక్సర్సైజ్, మినీ ఎక్సర్సైజ్ అన్నమాట. మీరు కారులో వెళ్తుండొచ్చు, లేదా మెట్రోలో ప్రయాణిస్తుండొచ్చు, లేదా ఇంట్లో కూర్చొని సరదాగా అలా మిరపకాయలు బజ్జీలు తింటూ షో వినొచ్చు. మీరు ఇప్పుడు ఈ మినీ ఎక్సర్సైజ్ ట్రై చేయండి. ఒక సెంటెన్స్ చెప్పుకోండి, నేను ఇది చేయలేనని. ఏదైనా సరే, అది పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఇంగ్లీష్ స్పీకింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, కెరియర్ గ్రోత్ కావచ్చు. యట్ నేను ఇంకా చేయలేను అంటే పాసిబిలిటీ ఇంకా ఉంది కదా. నేను ట్రై చేస్తాను.

ఇప్పుడు కాసేపు మనం కెరియర్ గురించి మాట్లాడుకుందాం. జాబ్లో ఒక కలీగ్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు. మీరు అనుకుంటారు వాళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ న్యాచురల్గా ఉందని, మేబీ, కానీ మీరు చూస్తున్నది రిజల్ట్. వాళ్ళ వెనకాల చేసిన ప్రాక్టీస్ మీకు కనిపించదు. ఇది సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ. మీకు ఎవరో 25 ఇయర్స్ ఓల్డ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ కనిపిస్తాడు, మీ లైఫ్తో కంపేర్ చేస్తారు, కానీ మీకు వారి ఎంటైర్ జర్నీ కనిపిస్తుందా? నో, మీకు హైలైటెడ్ రీల్ మాత్రమే కనిపిస్తుంది. సో డోంట్ కంపేర్ యువర్ బిహైండ్ ద సీన్స్ విత్ సమ్మన్ ఎల్సెస్ హైలైటెడ్ రీల్. కెరియర్లో యూస్ఫుల్ క్వశ్చన్ ఉంది, వై ఆమ్ ఐ నాట్ లైక్ హిమ్ అని కాదు మీరు ప్రశ్న వేయాల్సింది, వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఇది గ్రోత్ క్వశ్చన్ అన్నమాట. ఇదే గ్రోత్ మైండ్ సెట్కి పునాది. వింటూనే ఉండి FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
0: Telanganam. Telangana's heartbeat on air.
2: Welcome back. మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఒక నోట్బుక్లో రాసుకోవాల్సిన 7 మైండ్ సెట్ షిఫ్ట్స్ గురించి చెప్తాను. ఐ ఫెయిల్ నుంచి ఐ లెర్న్డ్. ఫెయిల్యూర్ని డేటాగా చూడండి. ఐఆమ్ నాట్ టాలెంటెడ్ నుంచి ఐ కెన్ బిల్డ్ ద స్కిల్. టాలెంట్ యూస్ఫుల్, కానీ స్కిల్ బిల్డ్ చేసుకోవచ్చు. దే ఆర్ బెటర్ దాన్ మీ నుంచి వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. కంపారిజన్ని లెర్నింగ్గా మార్చండి. ఐ నీడ్ మోటివేషన్ నుండి ఐ నీడ్ ఎ సిస్టమ్. మోటివేషన్ ఎవ్రీడే ఉండదు, కానీ హ్యాబిట్స్ డైలీ మనల్ని సపోర్ట్ చేస్తాయి. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ నుంచి వాట్ ఇఫ్ ఐ లెర్న్ వర్క్ వెళ్ళండి. క్వశ్చన్ చేస్తే పర్స్పెక్టివ్ మారుతుంది. ఎవ్రీవన్ ఈజ్ జడ్జింగ్ మీ. ఇది తీసేసేయండి మైండ్లోంచి, ఎందుకంటే మోస్ట్ పీపుల్కి యాక్చువల్గా తమ లైఫ్లో తాము బిజీగా ఉంటారు, మీ గురించి ఆలోచించడానికి ఎవరు ఉండరు అక్కడ. నెక్స్ట్ థింగ్, ఐ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. తీసేసేయండి, ఇది మీ మైండ్లోంచి తీసేయండి. ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్. సో ఈ 7 మైండ్ షిఫ్ట్ మీరు విన్నారు కదా. ఇప్పుడు ఈ 6 అడుగుల బుల్లెట్ సాంగ్ని విందాం. అత్తారింటికి దారి చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: Welcome back. మన వన్ అవర్ షోని ఫైవ్ పాయింట్స్తో ముగిద్దాం. వన్, మీ అబిలిటీస్ పర్మనెంట్ లేబుల్స్ కావు. టూ, ఫెయిల్యూర్స్ మీ ఐడెంటిటీ కావు. త్రీ, నాట్ ఎట్ అనే మైండ్ సెట్ పాసిబిలిటీని ఓపెన్గా ఉంచుతుంది. ఫోర్, కంపారిజన్ కంటే లెర్నింగ్ చాలా యూస్ఫుల్. ఫైవ్, గ్రోత్ అంటే ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ రిపీటెడ్ కన్సిస్టెంట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. గుర్తుపెట్టుకోండి గాయస్, మైండ్ సెట్ గురించి మనం విన్నాం కదా, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మీ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ వైపు పరిగెడతా ఉంటుంది. వింటునుండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

హలో డియర్ లిసనర్స్, మనం లైఫ్లో కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు అవి మన కోసమా లేక వేరే వాళ్ళకి మనం సక్సెస్ఫుల్గా కనిపించడానికా అని కొన్నిసార్లు మనకే తెలీదు. మనం చాలాసార్లు ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళారని తెలిస్తే వావ్ వాళ్ళ లైఫ్ ఇంకా సెటిల్ అయిపోయింది అని ఆటోమేటిక్గా అనుకుంటాం. వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక బిగ్ అచీవ్మెంట్ అయిపోయిందని ఫీల్ అవుతాం. కానీ నిజంగా అబ్రాడ్ వెళ్తేనే సెటిల్ అయినట్ట? లేక మనం ఎప్పటి నుంచో అబ్రాడ్ అంటేనే సక్సెస్, అబ్రాడ్ అంటేనే సెటిల్ లైఫ్ అనే ఐడియాని మన మైండ్లో ఫిక్స్ చేసుకున్నామా? ఒక పర్సన్ ఎక్కడ ఉంటాడో అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా ఉందో అని డిసైడ్ చేయడం కరెక్టేనా? అసలు అబ్రాడ్లో సెటిల్ అవుతేనే సక్సెస్ఫుల్ అని మనం డిసైడ్ చేస్తామా, లేక సొసైటీ ఆల్రెడీ డిసైడ్ చేసేసి మనకు చెప్తుందా అనే క్వశ్చన్కి ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక కాన్వర్సేషన్ని మన ఇవాళ్టి అనువంతలో విందాం. హలో మేడం, ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఫైనలీ కాల్ చేశావు. సారీ అను, ఫుల్ హెక్టిక్ స్కెడ్యూల్ రా, ఆఫీస్లో ఫుల్ వర్క్ అండ్ మళ్ళీ ఇంటికి వచ్చా కూడా కుకింగ్ అని, గ్రోసరీస్ తెచ్చుకోవడం అని, క్లీనింగ్ అని. వామ్మో, అబ్రాడ్ వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తా అన్నావు కదే, ఇప్పుడేమైంది? ఒక్కసారి ఇంటి నుంచి దూరంగా ఉంటూ ఇక్కడ రోజు అన్ని పనులు నువ్వే చేసుకుంటే ఇండిపెండెన్స్ అనే వర్డ్ మీద నీ ఒపీనియన్ కూడా మారిపోతుందను. ఏదో ఒకటి చెప్తాం మేఘను. అసలు యూనో, నాకైతే నేను చూస్తుంటే కొన్నిసార్లు నువ్వు లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోయావు అనిపిస్తుంది. నేను ముందుకు వెళ్ళిపోలేదే, దూరం వెళ్ళిపోయా. మేఘ, నేను సీరియస్గా చెప్తున్నా. ఏమో నాకు నేనే ఇక్కడే ఉండిపోయా అని అనిపిస్తుంది. అను, నువ్వెందుకలా అంత ఫీల్ అవుతున్నావు అసలు? నీకు తెలుసా మేఘా, లాస్ట్ వీక్ మా రిలేటివ్స్ వచ్చారు, అదే మా పిన్ని వాళ్ళు, నీకు తెలుసు కదా. అవునవును తెలుసు. అందరూ మేఘా ఎక్కడుంది అని అడిగారు. చెప్పా నేను, అది ఇప్పుడు అమెరికాలో ఉంది అని. అందరి రియాక్షన్ ఒక్కటే, వావ్ చాలా బాగా సెటిల్ అయింది అని. అండ్ దెన్ దే ఆర్ లైక్, మరి నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు?

నువ్వు కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు కదా అని. అను, హర్ట్ అయ్యావా? అవును మేఘా, కొంచెం హర్ట్ అయ్యా. యాక్చువల్లీ చాలానే అయ్యా. యునో, సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది నేను కూడా అబ్రాడ్ వెళ్తేనే నా లైఫ్ సక్సెస్ఫుల్ అని అందరు యాక్సెప్ట్ చేస్తారేమో అని. అలా ఎందుకు అనుకుంటున్నావను? ఐ డోంట్ నో మేఘా, అప్పుడప్పుడు అసలు ఇక్కడే ఉండి నేను ఏం చేస్తున్నానని అనిపిస్తుంది. అను, అబ్రాడ్కి వెళ్ళాలనుకోవడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. నీకు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, నీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కావాలి, లేదా నీ కెరియర్ కోసం నువ్వు రావాలనుకుంటే ఎస్, డెఫినెట్లీ ప్లాన్ చేయి. బట్ నువ్వు ఇప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అబ్రాడ్కి? చెప్పాను కదా, బెటర్ లైఫ్ కోసం, లైఫ్లో బెటర్గా సెటిల్ అవ్వడం కోసం. అను, నిజం చెప్పు, నువ్వు సెటిల్డ్ ఫీల్ అవ్వాలని రావాలనుకుంటున్నావా, లేదా వేరే వాళ్ళకి నువ్వు సెటిల్డ్ అని ప్రూవ్ చేయడానికి వద్దాం అనుకుంటున్నావా? ఏమో మేఘా, మేబీ రెండు ఏమో. అను, నేను ఇదే అంటున్నా, నీకోసం నీకు అనిపిస్తే అబ్రాడ్కి వెళ్ళడం మేక్ సెన్స్, బట్ వేరే వాళ్ళకి ఏదో ప్రూవ్ చేయడానికి ఐ డోంట్ థింక్ ఇట్ మేక్ సెన్స్. అను, అలా ఎందుకు అంటున్నావు మేఘా? అబ్రాడ్లో సెటిల్ అవ్వడం అంటే ఇట్స్ ఆబ్వియస్లీ అన్ అచీవ్మెంట్ కదా. కరెక్టే, కానీ అది నీకు అచీవ్మెంటా లేక సొసైటీకి కనిపించే అచీవ్మెంటా అని కూడా మనం రియలైజ్ అవ్వాలి కదాను. సీ అను, ఆల్ ద టైమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ కేమ్ హియర్ బికాస్ నా ఫీల్డ్కి రిలేటెడ్ వర్క్ నాకు ఇక్కడ దొరికింది. అండ్ ఆల్సో నీకు తెలుసు కదా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సెటిల్ అబ్రాడ్ సిన్స్ మై చైల్డ్హుడ్. బట్ నీకు ఇలా అబ్రాడ్ సెటిల్ అవ్వాలి అని ఎప్పుడు లేకుండే కదరా, యూ నెవర్ వాంటెడ్ టు మూవ్. బట్ మేఘా, వెయిట్ వెయిట్ లెట్ మీ ఫినిష్. అను, నువ్వు అక్కడ మంచిగా నీకు నచ్చిన జాబ్ చేస్తున్నావు, అది కూడా నీకు నచ్చిన ఫీల్డ్లో. యూఆర్ ఆల్సో ఎర్నింగ్ వెల్, ఇన్ఫ్యాక్ట్ యూఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ మీ. నీ లైఫ్ని నువ్వే మేనేజ్ చేసుకుంటున్నావు. దెన్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, వై డూ యూ స్టిల్ ఫీల్ లైక్ యూఆర్ నాట్ సెటిల్డ్? బట్ అందరికీ అలా అనిపించట్లేదు కదా మేఘా. సో అందరికీ అనిపించకపోతే డస్ దట్ మీన్ యూఆర్ నాట్ సెటిల్డ్? అలా అని కాదు. అయినా అను, నేను ఒకటి చెప్పనా, నువ్వు నా లైఫ్ని చూసి కంపేర్ చేస్తున్నావు కదా, నేను కూడా నీ లైఫ్ని చూసి కొన్ని కొన్నిసార్లు నా లైఫ్ని కంపేర్ చేసుకుంటా. నా లైఫ్తోనా? నా లైఫ్లో ఏముందని కంపేర్ చేసుకోవడానికి? చాలా ఉంది. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఆంటీ నీ కోసం అన్నీ రెడీ చేసి పెడతారు. నిన్ని ఆఫీస్కి డ్రాప్ చేయడానికి, అక్కడ నుంచి పికప్ చేసుకోవడానికి అంకుల్, మీ తమ్ముడు ఉన్నారు. యూ కెన్ హ్యాపీలీ స్పెండ్ యువర్ వీకెండ్స్ విత్ దెమ్. నువ్వు సరదాగా బయటకు వెళ్ళడానికి నీకు అక్కడ కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీ ఫెస్టివల్కి, ఫంక్షన్స్కి నువ్వు అందరినీ కలవచ్చు. నీకు బాగా లేకపోతే నిన్ను చూసుకోవడానికి, అదే ఆంటీ అంకిల్కి బాగా లేకపోతే వాళ్ళని నువ్వు చూసుకోవడానికి నీకు చాలా ఈజీ. బట్ నాకు మెగా అది డోంట్ వరీ అను, నేనేమీ నేను అన్హ్యాపీ అని చెప్పట్లేదు. ఐ లైక్ మై లైఫ్ హియర్. కెరియర్ బాగుంది, ఇండిపెండెన్స్ వచ్చింది, చాలా నేర్చుకుంటున్నా కూడా. బట్ దేర్ ఆల్వేస్ టూ సైడ్స్ టు అ స్టోరీ. ఇవన్నీ ఉన్నా ఐ ఆల్సో మిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ నన్ను ఊరికి పిలవడం, ఫ్రెండ్స్ సడన్గా కాల్ చేసి ర్యాండమ్గా మనకు బయటికి వెళ్ళిపోవడం, యునో అప్పుడు ఫంక్షన్స్ అంటే అబ్బా ఇప్పుడు అందరినీ కలవాలి, మాట్లాడాలి అని కొంచెం అనాయింగ్గా అనిపించేవి. బట్ ఇప్పుడు అవన్నీ ఉంటే ఎంత లగ్జరియో అని అనిపిస్తుంది. మేఘా చెప్పిన ఆ మాట అనుని కొంచెం సైలెంట్ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు తన మైండ్లో మేఘా లైఫ్ అంటే సక్సెస్ మాత్రమే. ఆ సక్సెస్కి ఉన్న అదర్ సైడ్ గురించి అను ఎప్పుడూ ఆలోచించలేదు. నౌ ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్ మేఘా. యూఆర్ టెలింగ్ మీ దాట్ నేను అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనుకోవడం రాంగ్ కాదు, అబ్సల్యూట్లీ కాదు. కానీ అబ్రాడ్కి వెళ్తేనే సక్సెస్ఫుల్ అని ఫీల్ అవ్వడం ఇస్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. అనుకి మేఘా చెప్పిన మాటలు సింపుల్గా ఉన్నా తన మైండ్లో చాలా రోజుల నుంచి ఉన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ లాగా అనిపించాయి. బట్ వెయిట్, షీ హ్యాడ్ మోర్ టు ఆస్క్. కానీ మేఘా, సొసైటీని ఇగ్నోర్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదను, కానీ మన లైఫ్ డిసిషన్స్ని సొసైటీ ఒపీనియన్స్ని బట్టి తీసుకోలేం కదా. మన లైఫ్కి ఏది బెస్ట్ అనిపిస్తే మనం అది చూస్ చేసుకోవాలను. మనం అబ్రాడ్లో హ్యాపీగా ఉండొచ్చు, ఇండియాలో ఉంటూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎక్కడున్నా కూడా సక్సెస్ అండ్ స్ట్రగుల్ రెండూ ఉంటాయి. పీపుల్ ఒపీనియన్స్ ఎవ్రీ 5 మినిట్స్కి మారుతూనే ఉంటాయి అను. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళావంటే వావ్ అంటారు, కానీ రేపు మళ్ళీ మ్యారేజ్ అవుతేనే సక్సెస్ఫుల్, పెద్ద ఇల్లుంటేనే సక్సెస్ఫుల్ అని ఇలా

The list will always keep going on. What is important is for us to realize what we want. విన్నారు కదా లిసినర్స్, అబ్రాడ్లో ఉన్న మేఘాకి తన ఓన్ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇక్కడే ఉన్న అనుకి తన ఓన్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. కానీ బయట నుంచి చూస్తే ఒకరికి మాత్రమే సెటిల్డ్ అనే ట్యాగ్ ఈజీగా వచ్చేస్తుంది, ఇంకొకరికి రాదు. మనం చాలాసార్లు అబ్రాడ్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది, వాళ్ళ లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోయారు అని అనుకుంటాం. కానీ మనం చూసేది ఒక్క యాంగిల్ని మాత్రమే. వాళ్ళ స్ట్రగుల్స్ అండ్ సాక్రిఫైసెస్ మనకి కనిపించవు, వాళ్ళ ఫియర్స్ అండ్ లోన్లీనెస్ మనకు తెలీదు. అలాగే ఇక్కడే ఉన్న మన లైఫ్ గురించి కూడా వేరే వాళ్ళకి అన్నీ తెలీదు. మేబీ మన లైఫ్ని కూడా ఎవరో ఒకరు చూసి ఎంత లక్కీ అని అనుకుంటున్నారేమో, వి నెవర్ నో. డియర్ లిసనర్స్, సెటిల్ అవ్వడం అంటే మన లైఫ్తో మనం హ్యాపీగా ఉండడం, మనం చూస్ చేసుకున్న లైఫ్ని పీస్ఫుల్గా జీవించడం. అది ఇండియాలో అయినా అవ్వచ్చు, అబ్రాడ్లో అయినా అవ్వచ్చు. అబ్రాడ్లో సెటిల్ అవ్వడం అనేది సక్సెస్కి ఒక రూట్ మాత్రమేనా లేదా డెఫినేషనా అనేది ఆలోచించండి. ఇది మన ఇవాల్టి అనువంత. మళ్ళీ ఇంకొక అనువంతతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే హ్యాపీ. నమస్కారం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: हेलो हेलो हैदराबाद, नेन मी आरजे फणिंदर, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. బోలో గణపతి పప్ప మోరియ. అవునండి, ఈరోజు నగరమంతా ఒకటే కోలాహలం. మన ఇళ్లల్లో వీధుల్లో కొలువై ఉన్న గణనాయకుడు, మన కష్టాల్ని తీర్చిన ఆ విఘ్ననాయకుడు గంగమ్మ ఉడికి చేరే రోజు వచ్చేసింది. నిమజ్జన వేడుకలతో సిటీ అంతా మార్మోగిపోతోంది. రోడ్లపైన తీన్మార్ డ్యాన్సులు, గులాల్ చల్లుకోవడం, ఇలా ఊరేగింపులు సాగుతూ ఉండడం ఇది చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది కదా. ఎస్, మరి ఇవాళ ఫోన్ ఇన్ టాపిక్ ఏంటంటే, మీ గల్లీలో గణేశుడి నిమజ్జనం హడావుడి ఎలా ఉంది, బప్పాకి ఎలాంటి వీడ్కోలు పలుకుతున్నారు, లడ్డు వేలంపాట ఎంత పలికింది, ఇవన్నీ నాతో పంచుకోవడానికి లైన్లు ఓపెన్గా ఉన్నాయి. వెంటనే నాకు మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేయవలసిన నెంబర్లు 0402323 0402323 4821, 0402970 4715. వింటి నుండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఈ బ్యూటిఫుల్ సాంగ్ గణపతి పప్ప మోరియా.

0: ఎస్, మనం ఇప్పుడు లైఫ్లో కాలర్స్ని తీసుకుందాం. హలో.
1: హలో దీర్ఘాయుష్మాన్ భవ.
0: హలో, ఎవరండి కాల్లో చెప్పండి.
1: నేను రమణయ్య నాయనా.
0: రమణయ్య గారు బాగున్నారు సార్?
1: బాగున్నాను నాయన. ఫస్ట్ గా వినాయకుని పాటలు, వినాయకుని గత బాగా చెప్పినావు.
0: ఓకే సార్.
1: సక్సెస్ గురించి కూడా మంచి మంచి పాటలు వేసినావు. అయితే నాయన, మాది మై పేర్ విల్లాస్ అని, ఏమైందంటే కొల్లూరు దగ్గర.
0: ఓకే సార్.
1: ఇక్కడ ఏమన్నా ఆదివారమే పంపించేసాము.

0: వాళ్ళ అమ్మ ఒడిలోకి వెళ్ళి వెళ్ళిపోయినాడు ఆయన. గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోయినాడు.
1: వెరీ గుడ్
0: సార్. ఎంతో అన్ని రోజులు పూజలు చేసి ప్రసాదాలు పంచి లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఎంతో బాధ లేస్తుంది. ఎంత బాధ లేస్తే అంత బాధ లేస్తుంది కదా. అయితే తప్పదు, ప్రతి ఒక్కరు కూడా ఒడిలో గంగమ్మ ఒడిలో చేరిపోయినాడు. అయితే మనకి అన్ని ఆశీస్సులు అందరికీ అందించి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం లడ్డు కూడా, మాకు లడ్డు వేలని కూడా ఇక్కడ ఒకటి పెద్ద లడ్డు, ఒకటి చిన్న లడ్డు, రెండు లడ్డుగా పెట్టారు. ఒకటేమో 7 చిల్లర పోయింది, ఒకటి 3 చిల్లర పోయింది. మొత్తం దగ్గర దగ్గర 11 లాక్స్ వరకు పోయింది. ఇది చాలా అందరూ బాగానే బాగా ఎంజాయ్ చేశారు. 6-7 రోజులు వరుసగా ప్రసాదం నైట్ అంతా కంప్లీట్ గా దగ్గర రోజు 1000 మంది ఉంటారు. నేను
1: 1000 మందికి
0: ఇక్కడ భోజనాలు ఇదే అంత బాగానే బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రసాదాలు బాగా జరిగినాయి. కంప్లీట్ గా శ్రీగణనాథ జయగణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక అద్రిజ నందన ఆశ్రిత వత్సల అఘ వినాశక లోకనాయక అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఆయన పంపించేశాను నేను.
1: వావ్ సార్, ఫెంటాస్టిక్.
0: మంచి మంచి డాన్సులతో
1: ఓకే సార్, దాని సంతోషం సార్, చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అలాగే మీ కమ్యూనిటీలో జరిగిన ఉత్సవాల గురించి మీరు చాలా చక్కగా మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.
0: చాలా సంతోషం.
1: నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం మనం. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి సార్.
2: మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గణపతిని మేము ముందనే వేసేసాము.
1: ఓకే సార్.
2: ఎందుకంటే మరి సిటీ అంతా మేము చూడాలి కదా.
1: అవును, మొన్న గనక వేసేస్తే గనక ఇవాళ ప్రశాంతంగా సిటీ చూసుకోవచ్చు.
2: మేము ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా అలాగే చేస్తాం. మా ఇంటి మా గేట్ పక్కనే ఉంటుంది. 15-16 ఏళ్ళు అయిపోయింది పెట్టి. సో కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటాము. సో కంపల్సరీగా 9వ దినం 10వ దినమే తీసేస్తాము. ఈసారి 12 దినాలు వచ్చింది కాబట్టి 10వ దినమే తీసేసాం. మేము తీసేసి మా గణపతి లడ్డు 75,000 పోయింది అనమాట.
1: ఈసారి
2: అంటే కొంచెం ఎక్కువ పోయింది, కానీ ఈసారి కుర్రాళ్ళు కలుసుకుని ఒకరికి ఇద్దాం అనుకున్నారు కాబట్టి వాళ్ళు కుర్రాళ్ళు ఇచ్చేసేస్తున్నారు. మాట్లాడేసుకుని 75,000 తీసుకున్నారు. సో అది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇచ్చేస్తారు అనమాట మొత్తం కూడా. అదంతా కూడా మళ్ళీ ఖర్చు పెట్టడానికి మనకు వస్తుంది అన్నట్టుగా ఇచ్చేస్తారు. సో అంతా సాఫీగా సరిపోయింది. మా ఇంటి దగ్గర బ్యాండ్ మొదలు 9:00 మొదలు పెడితే రోడ్ ఎక్కేటప్పటికి ఒక కిలోమీటర్ కూడా ఉండదు. కిలోమీటర్ ఏమిటో సార్, ఒక 400 మీటర్స్ కూడా ఉండదు. రాత్రి 2 కొడతారు. 4 గంటల సేపు కాలనీలోనే ఉంటారు
1: పిల్లలందరూ.
2: చెప్పినా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ వినరు. సో ఆ కోలాహలం బాగానే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ రాదు కదా
1: సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదా సార్.
2: కాబట్టి వాళ్ళు అన్నా ఏం లేదన్నా ఎందుకు అన్నా ట్రై చేస్తారు. మేము ఒకసేసారి కదా ఈ కొంచెం చేపే కదా అట్లా అనుకుంటూ మొత్తానికి ఒక 3-4 అవర్స్ కాంజీలని చేస్తారు రోడ్ ఎక్కి. తర్వాత లారీలో అలాగే వెళ్ళి.
1: అవునండి, వెల్ చాలా చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: థ్యాంక్స్
1: శ్రీనివాసరావు గారు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు ద షో గైస్. మన నెక్స్ట్ కాలర్ ఉన్నారో తీసుకుందాం. హలో
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కారం సార్, చెప్పండి.
1: ఆన్ ఎయిర్ అయినా సార్?
0: చెప్పండి సార్. ఆన్ ఎయిర్ ఉన్నాను సార్, చెప్పండి. సో మీ గల్లీలో
1: సుధాకర్ అని ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: బెంగళూరు నుంచి చెప్పండి సార్, సుధాకర్ గారు.
1: అయితే మేము 3 రోజులు వినాయకుని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నాం.
0: వెరీ గుడ్ సార్.
1: 3వ రోజేమో ఇక్కడే పార్క్ ఉంది, దాంట్లో లేక్ ఒకటి ఉంది, చెరువు.
0: ఓకే,
1: దాంట్లో నిమజ్జనం చేశాం. నేనేం మొక్కుకున్నా అంటే మన ఆర్జేలకి ఈ యొక్క మా శ్రోతలకి అవినాభావ సంబంధం ఎప్పటిదో కానీ ఇలాగే కొనసాగించమని కోరుకున్నాను.
0: ఫెంటాస్టిక్ సార్, వెరీ వెరీ గుడ్.
1: ఆయన కూడా వెళ్తూ ఏం చెప్పాడంటే నాకు, ప్రభాకర్ గారు, ఓలేటి ప్రభాకర్ రావు గారు, మళ్ళీ నేను 2027 సెప్టెంబర్4 కల్లా మళ్ళీ వచ్చేస్తాను భూలోకానికి అని చెప్పాడు.
0: నెక్స్ట్ ఇయర్ డేట్ తో సహా చెప్పాడు మీకు. వెరీ గుడ్ అండి.

0: అది అందరూ కూడా వినాలి ఈ విషయాన్ని. 2027 సెప్టెంబర్ 4th కల్లా, 4వ తారీఖు కల్లా నేను భూమి మీదకి వచ్చేస్తాను, అందరూ వెయిట్ చేస్తుండండి, అంతవరకు నన్ను స్మరించుకోండి అని చెప్పాడు సార్ ఆయన.
1: అండి వెయిట్ చేస్తుందాం 2027 సెప్టెంబర్.
0: ప్రభాకర్ రావు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ తీసుకుందాం. హలో,
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, చెప్పండి మేడం.
2: మంగా భాస్కర్ మాట్లాడు.
1: చెప్పండి మంగా భాస్కర్. ఎలా జరి? బాగున్నానండి.
2: మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నా పేరు ఫణీందర్ అండి.
2: ఫణీందర్.
1: చెప్పండి.
2: మీకు శుభాశీస్సులు.
1: థ్యాంక్ యూ మేడం.
2: వివాహాలు తీసుకుంటా.
1: అవును,
2: మేమంతా ఓల్డ్ అండి, సీనియర్స్ కదా.
1: అవునండి.
2: అయితే ముఖ్యంగా పర్యావరణానికి హాని కలగకుండా వీలైనంత వరకు అందరూ చాలా వరకు ఈసారి మాత్రం మట్టి వినాయకుడినే పెట్టుకున్నారు.

0: లేనంత వరకు అందరూ చాలా వరకు ఈసారి మాత్రం మట్టి వినాయకులనే పెట్టుకున్నారు.
1: అవునండి, ఇళ్లలో మాత్రం అందరూ మట్టి వినాయకులనే పెట్టుకుంటున్నారు.
0: కూడా
1: అవును,
0: అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట,
1: అవును,
0: స్పాన్సర్ చేస్తారు ఎవరికి వీలైతే వాళ్ళు ఆ చిన్న వినాయకులు ఆ రోజు పొద్దున్నే చేసి ఇస్తారనమాట అందరికి.
1: అవునండి,
0: థర్డ్ టబ్లోనో బకెట్ లోనో ఎలా వీలైతే అలా అనమాట.
1: అవునండి, ఎకో ఫ్రెండ్లీగానే కూడా.
0: మా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా బాగా జరిగింది. ఇప్పుడు టీవీ చూస్తే కూడా ఇంకా వినాయకులు వెళ్తూనే ఉన్నారు
1: అవునండి,
0: దీపాలతో.
1: రేపు పొద్దున్న దాకా నడుస్తూనే ఉంటుంది ప్రోగ్రామ్. ఎస్
0: జరుపుకోవాలండి.
1: అవునండి, అవును,
0: ఇప్పుడు చెప్పారు కదా పెద్దలు అందరూ,
1: అవునండి,
0: వచ్చే ఏడాది కూడా చెప్పేస్తున్నారు మా సీనియర్స్ అందరూ.
1: రెడీగా ఉన్నారు, వచ్చేప్పుడు వచ్చే సంవత్సరం ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పేసి.
0: అదే అదే
1: అదే అంటారు కదండి, గణపతి పప్ప మోరియా అగలే బరస్తు జల్దియా అంటారు.
0: జల్దియా అందరూ సీనియర్స్ మాట్లాడుతున్నారు కాబట్టి ముందు అవన్నీ కూడా చెప్పేస్తున్నారు అనమాట అడ్వాన్స్ గా.
1: అవునండి,
0: అందరికి మరోసారి నిమజ్జన శుభాకాంక్షలు అండి.
1: అవునండి,
0: థ్యాంక్ యూ సో మచ్.
1: అందరికీ శుభాకాంక్షలు, అందరు కూడా చక్కగా జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో గైస్, హైదరాబాద్లో నిమజ్జనం చాలా ప్రెస్టీజియస్గా జరుగుతుంది, చాలా కోలాహలంగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మీరు హైదరాబాద్లో లాస్ట్ డే రోజు డెఫినెట్గా ట్యాంక్ బండ్ తీరానికి వచ్చేసి గణనాయులందరూ ఆ ట్యాంక్ బండ్ తీరంలో వాళ్ళు నిమజ్జనం చేసే విధానాన్ని చూస్తే కళ్ళు చెమగిలుతాయన్నమాట. అంత బాగా చాలా ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అని చెప్పొచ్చు. మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి, లేకపోతే టీవీలో కూడా వస్తుంటుంది, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. గణనాయకుడి బ్లెస్సింగ్స్ని పొందండి, ఎందుకంటే మళ్ళీ వచ్చే ఏడుదాకా మనం వెయిట్ చేయాలి కదా వినాయక చవితి కోసం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం హలో రెయిన్బో లైవ్ ఇన్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అండి. మీరు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402323 0030, 0402323 4821, 0402970 4715. టాపిక్ విన్నారు కదా, మీ గల్లీలో గణేశుణ్ణి నిమజ్జనం ఎలా చేశారో, హడావిడి ఎలా ఉంది, మీరు మాతో పంచుకోండి ఈ నెంబర్లకు ఫోన్ చేసి.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Yeah, live phone la kelipodam, manakosam caller line lo unnaru. Hello?
2: Hello?
1: Hello madam, good evening.
2: Voice clear ga vinipistakaledandi.
1: Hello, ippudu vinipistundandi madam?
2: Hello.
1: Ippudu kuda alage unda? Okay. Okay, cheppandi madam. Hello.
2: Sare, okay, untanu. Naa peru Kausalya, himayatna nunchi maatladutunnanu.
1: Cheppandi Kausalya garu. Yeah.
2: మీరు కొంచెం మధ్యవర్తిలో మీ దొంగనామాన్ని ఆర్జే ఫలానా అని చెప్పండి పనీంద్ర గారు.
1: చెప్తున్నాను అంటే టాపిక్ మధ్యలో
2: కదా, మాకు తెలియటం లేదు గొంతు, అంత వాయిస్ కొత్తగా ఉంది, ఎవరో తెలియలేదు. ఇందాక మంగా మస్తకారు అడిగితే మీరు చెప్తారు కదా.
1: అవునండి,
2: తెలిసింది.
1: అవునండి, అంటే మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డెఫినెట్ గా చెప్తానండి. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మేడం, ఎలా జరిగింది?
2: నిమజ్జనం గురించి కాదు కానీ నిమజ్జనం ఎందుకు చేస్తారు అన్నది చెప్తాను.
1: చెప్పండి మేడం.
2: పూర్వం వ్యాస మహర్షి గారు భారత్ అని చెప్పినప్పుడు వినాయకుడు గణపతి తన గంటంతో రాశాడు భారత అని.
1: అవునండి.
2: అప్పుడు ఏం చెప్తాడంటే వినాయకుడు ఏమంటాడంటే, నేను ఎంత స్పీడ్ గా రాస్తాను, నువ్వంత స్పీడ్ గా చెప్పాలి అని వ్యాస మహర్షిని అడుగుతాడు.
1: అవునండి, కండిషన్ పెడతాడు.
2: వ్యాస మహర్షి అలా చెప్తూ ఉంటే 10 రోజుల పాటు వదలకన్నా గంటాన్ని అలా 10 రోజుల పాటు మహాభారతాన్ని పూర్తి చేస్తాడు వినాయకుడు.
1: అవునండి.
2: ఆ దీనికి ఆయన పగలు రాత్రి అని లేకుండా చేసేటప్పటికి ఒళ్ళంతా వేడెక్కిపోయి సెగలు వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. హలో,
1: చెప్పండి చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉందండి, చెప్పండి. నేను వినలేదు ఇప్పటిదాకా.
2: సెగలు వచ్చేస్తూ ఉంటే అప్పుడు వ్యాస మహర్షి గారు 11వ రోజు ఏం చేస్తారంటే, ఆయన ఒంటిసింద పరిమళ సుగంధాలు కలిపిన మట్టిని తీసి ఒళ్ళంతా రాసిస్తారు ఆయన
1: చల్లబట్టడానికి,
2: సెగలు
1: తగ్గడానికి.
2: రాసిన తర్వాత 2 రోజులకే తగ్గిపోతుంది. తగ్గితే కానీ అది ఒకటి మీద బిగుసుకుపోతుంది మట్టి.
1: ఓకే,
2: విఘ్నేశ్వరికి మట్టి బిగుసుకుపోతే ఏం చేయాలో కోసం వ్యాస మహర్షి సరస్వతి నది తీరానికి తీసుకెళ్లి ఆ నదిలో 3 సార్లు ఇట్లా ముంచుతాడు
1: ఆయన.
2: ముంచేటప్పుడు ఇదంతా పోతుంది మట్టి, ఆయన సెగలు తగ్గుతాయి, ఆయన కైలాసం తెలుపుతాడు. పురాణాల్లో ఉన్నది
1: ఉంది.
2: కొంతకాలం అది మరుగున పడింది కానీ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చి అది అలా నిమజ్జనం అనేది చేస్తున్నారు.
1: అవునండి, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఈ స్టోరీ నాకు నిజంగా తెలీదు, చాలా కొత్తగా ఉంది. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ ఆల్ అవర్ లిజనర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా, నాకు తెలిసింది ఏంటంటే గణేష్ నిమజ్జనాలు మనకు బేసికల్గా మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు అప్పట్లో, నాకు తెలిసినంత వరకు. అదంతా మన జాతీయ సమాఖ్యత కోసం, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం. అప్పట్లో బ్రిటిష్ పరిపాలన అవన్నీ జరుగుతున్నప్పుడు ఆ రోజుల్లో దేశమంతా ఒకటే, మనుషులంతా ఒకటే అని పండగలు చేసుకుంటూ అందరూ సమైక్య భావాన్ని పొందాలని చేశారు. అది నాకు తెలిసిన స్టోరీ. మన కాలర్ గారు కూడా చక్కగా ఒక మనకి మన ఇతిహాసాల నుంచి ఒక చక్కటి స్టోరీ మనకి షేర్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వినండి ఒక మంచి సాంగ్. యాక్చువల్లీ ఈ సాంగ్ లేకుండా మన వినాయకుడు నిమజ్జనం నుంచి బయటికి కదలదు అనమాట. వింటూనే ఉండి, ఎనర్జెటిక్ సాంగ్. ఎస్.

0: ఎస్, ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. ఈ తీన్మార్ పాట లేకుండా గణేశుడు మండపం నుంచి లేవడు. ఎస్, మనం ఫోన్ ఇన్లో ఉన్నారో, నెక్స్ట్ కాల్ని తీసుకుందాం. హలో,
1: శుభ సాయంత్రం సార్, బాగున్నారా?
0: బాగున్నాను సార్, చెప్పండి సార్.
1: రమేష్ మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు కూడా మా ఉస్మాన్ గంటలు ఇంకా గణపతి ఉన్నాయి సార్?
0: అవును సార్, ఇవాళ రాత్రి 12 గంటలకు, రేపు పొద్దున్న 4 గంటల దాకా కూడా వెళ్తూనే ఉంటాయి సార్. అలాగా
1: ఇంకేమంటే రేపు 11 12 కూడా కావచ్చు అనమాట. బహుశా
0: అవును సార్.
1: పొద్దున్న 12 గంటల నుంచి తిరుగుతుంది అంటే ట్రాఫిక్, మొత్తం రోడ్ అంతా బంద్ చేసేసారనమాట.
0: అవును,
1: మొత్తం పబ్లిక్ ఉంది అనమాట రోడ్ మీద. ఈ రోజు ప్రసాదాలు మాత్రం కొరవలేదు. లంచ్ ఎక్కడ అయిపోతుంది మా పబ్లిక్? నాకు డిన్నర్ కూడా అక్కడ అయిపోతుంది అనమాట.
0: అవును సార్,
1: రకాల ప్రసాదాలు అండి, రక స్వీట్లు, హాట్, రకరకాలు ఇచ్చారండి. కొన్ని వేళ కాఫీ టీ కూడా ఇచ్చారండి.
0: అవునండి, కరెక్ట్. అసలు మీరు ట్యాంక్ బండ్ దగ్గర వచ్చి నుంచుంటే అసలు డెఫినెట్గా అలా ప్రసాదాలు అలా వెల్లువై కురుస్తూనే ఉంటాయి, మీ చేతులు అలా పడుతూనే ఉంటాయి. అక్కడ దగ్గర ఉండితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి గణేశులు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తుంటారు ప్రసాదాలు. యా,
1: రమేష్ మాట్లాడుతున్నాను.
0: సో మీ ఏరియాలో గణేష్ ఎలా ఉన్నాడండి? మీ ఏరియాలో గణేష్
1: చాలా బాగుంది.
0: ఓకే, అయిపోయిందండి లడ్డు వాక్సిన్ అవన్నీ అయిపోయినాయా?
1: డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు.
0: అవునండి. యా, ఓకే రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: ఎస్. సో గైస్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత కాలర్స్ ఎవరన్నా ఉంటే మనం తీసుకుందాం లైన్లోకి.
1: వీరమణి గంటనే

0: యా వెల్కమ్ బ్యాక్. మన కాలర్ సార్ ఉన్నారు, లైన్లో తీసుకుందాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
1: నేను నరసింహారెడ్డి సార్, ప్రేమావతి పేట నుండి.
0: నరసింహారావు గారు చెప్పండి సార్.
1: నరసింహారెడ్డి సార్,
0: నరసింహారెడ్డి గారు సార్ చెప్పండి సార్.
1: సార్ మా దగ్గర ఎట్లంటే మీరు ఇందాక చెప్పింది చూడి, ఆ పాట ఏంటది, ఏ పాట జూమ్ జామ్ తో వెళ్తారని చెప్పింది పాట ఒకటి,
0: మాయదారి మై సమాన సార్.
1: అలాంటి పాటలు కాకుండా
0: అవును సార్,
1: చాలా భక్తి పరంగా ఈ సింపుల్ గా సార్, ఇవన్నీ ఆర్భాటాలు, బ్యాండ్ ఇవన్నీ డీజేలు ఇట ఏముండే సార్ మా దగ్గర.
0: ఓకే ఓకే.
1: ఓన్లీ మంది ప్రశాంతంగా భక్తి పరంగా ఇక్కడ నుంచి మా దగ్గర ఇక్కడ పత్తికుంట అని ఒకటి ఉంటది ప్రేమాపేట నుండి,
0: ఓకే సార్,
1: అక్కడ నుంచి తీసుకెళ్లి నైట్ లో 9 o'clock స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్లే వరకు 2-3 అవుతుంది సార్. అక్కడ నిమజ్జనం ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు కూడా ఉంటాయి కదా సార్,
0: అవునండి,
1: అవి చాలా జాగ్రత్తగా కింద పడకుండా ఇస్తాం సార్. ఎందుకంటే మామూలుగా మేము చూస్తుంటాము రోడ్డు మీద అట్లా పడేస్తా ఉంటారు, కాళ్ళ కిందికి వస్తా ఉంటాయి అన్నమాట.
0: అవును సార్, చాలా జాగ్రత్త.
1: అవి కాకుండా మాత్రం మేము ప్రసాదం చాలా జాగ్రత్తగా ఇస్తాం, వాళ్ళకి చెప్తుంటాం కూడా ప్రసాదం కింద పడేది అని చెప్పేసి.
0: అవును సార్, చాలా వేస్టేజ్ కూడా జరుగుతుంది యాక్చువల్ గా. చాలా మనం చాలా మెల్లిగా చెప్పాలి అందరికి ప్రసాదాలు వేస్ట్ చేయొద్దని.
1: ఎట్లా అంటే కొంతమంది ఎట్లంటే ఎంత అంటే ఇచ్చేస్తూనే ఉంటారు, వాళ్ళు వద్దంటే కూడా చేతిలో పెడతానే ఉంటారు, కింద పడుతూ ఉంటారు అది.
0: ఎస్ సార్, మన ఫోన్ వింటున్న శ్రోతలందరూ కూడా డెఫినెట్ గా ఇలాంటి
1: ఎందుకంటే ప్రసాద విషయంలో చాలా జాగ్రత్త, ఎందుకంటే అది మనం చాలా ఎంత ప్రేమగా 10 రోజులు పూజ చేసి చేసి చేస్తాం కదా సార్.
0: అవును సార,
1: అది ఒక్కొక్కప్పుడు ఎట్లా తీసుకుంటే ఇంత వేస్ట్ అవుతుంది. కొంతమంది అన్నం దగ్గర ఉపాసం పండుకున్న ఉంటారు కొంతమంది,
0: అవునండి అవునండి,
1: అలాంటి జ్ఞాపకం వస్తుంది అప్పుడు ఇంత వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము మా దగ్గర అయితే ఈ జాగ్రత్తలు చాలా పాటిస్తాం సార్. ఎవరికి ప్రసాదం అవసరం ఉంది ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి.

0: అవును సార్. ఒకవేళ మనకు వద్దనుకోటి మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా తీసుకెళ్లొచ్చు డెఫినెట్గా, అంతే కానీ ప్రసాదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద పడేయకండి, వేస్ట్ చేయకండి.
1: ఎందుకంటే ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, భక్తుల్లో కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా భక్తిపరంగా మంచి అవ్వాలని చెప్తున్నా సార్.
0: అవును సార్, ఎక్కడున్నా సరే మనం ఎప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి అన్నాన్ని
1: అందులో అందులో ప్రసాదం కదా సార్.
0: అవునండి, ప్రసాదం
1: మనం ఎంతో ప్రేమగా భక్తిగా చేసి దాని తర్వాత రోడ్ల మీద వలయం బాగుంది.
0: అవునండి, అసలు తిండి లేని వాళ్ళు చాలా మంది చాలా బాధపడుతుంటారు, యాక్చువల్ గా వాళ్ళకు డెఫినెట్ గా వెళ్ళాలి, అంతేగాని
1: జాగ్రత్తలు మాత్రం తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్.
0: డెఫినెట్ గా మన లైవ్ లో మన కాలర్స్ అందరూ వింటున్నారు, వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యా అదండి మన టాపిక్ ఇవాళ. బేసికల్గా గణపతి పప్ప మోరియ అనుకుంటూ మనం గణనాయకుడిని గంగమ్మ ఒడిలోకి చేరుస్తున్నాం కదా. వినండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్ని.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తులు, డప్పుచప్పళ్లు, ఆటపాటలు, డాన్సులతో సందడిగా మారాయి. బాలాపూర్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. ట్యాంకు బండిపై క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున భక్తులు నిమజ్జన ప్రక్రియను రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళంకి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డు అందిస్తున్నారు. నిమజ్జనం కోసం 14,840 విగ్రహాల దరఖాస్తులు రాగా ఇప్పటికే 10,000కు పైగా నిమజ్జనాలు పూర్తయ్యాయని, ఎక్కడా ఇబ్బంది లేకుండా రేపు ఉదయానికల్లా ప్రక్రియ అంతా పూర్తవుతుందని సిపి సజ్జనార్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షోలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగి 80 దేశాలకు ఎగుమతవుతుందని, బ్రహ్మోస్, AK-203 తుపాకులు శత్రువుల్లో భయాన్ని నింపుతున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్కు 2 పతకాలు లభించాయి. పోల్వాల్ట్తో భరణిక రికార్డుతో కాంస్యం సాధించగా 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ధర్మపురి ప్రజల సంక్షేమమే ధ్యేయమని తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి MPDO కార్యాలయంలో 39 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, 31 లక్షల రూపాయల CMRF సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ టైఫండరీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10% ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి 70,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లేస్మెంట్ ఆధారిత పథకంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: నమస్కారం తెలంగాణ, గుడ్ ఈవినింగ్. వేర్ ఎవర్ యూఆర్ లిజనింగ్ ఫ్రమ్, మీరు వింటుంది మీ ఫేవరెట్ రేడియో స్టేషన్, స్టేషన్ ఆఫ్ ద నేషన్, ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే ఫణీందర్. ఈరోజు మన షో చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మనం ఒక సెలబ్రిటీ గురించి కాదు, ఒక మూవీ స్టార్ గురించి కాదు, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ గురించి కూడా కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆర్డినరీ ఉమెన్ హూ బికేమ్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ సింబల్ ఆఫ్ కరేజ్. ఆమె పేరే చాకలి ఐలమ్మ. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మహిళ, చేతిలో పెద్ద వెపన్ లేదు, వెనుక పెద్ద ఆర్మీ లేదు, అధికారం లేదు, డబ్బు లేదు, కానీ ఆమె దగ్గర ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది, అదే కరేజ్. అన్యాయం ముందు తలమంచని ధైర్యం, తన హక్కు కోసం నిలబడే ధైర్యం, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ధైర్యం. అందుకే ఐలమ్మ పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, ఐలమ్మ హ్యాస్ బికమ్ ఎ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఉండండి.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: Welcome back to the show. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ తల్లి బిడ్డ చాకలి ఐలమ్మ గురించి. ఐలమ్మ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆమె జీవించిన కాలంలోకి వెళ్ళాలి. ఆ రోజు మన దగ్గర మొబైల్ ఫోన్స్, ఈరోజు మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఉంది. మన సమస్యను ప్రపంచానికి చెప్పడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండేది. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భూస్వామ్య ఒత్తిళ్లు, పన్నులు, వెట్టి, సామాజిక అసమానతలు వంటి ఎన్నో సమస్యలకు ఎదుర్కొనేవాళ్ళు. రైతు పొలంలో కష్టపడతాడు, విత్తనం వేస్తాడు, నీళ్లు పెడతాడు, ఎండను వాన్ను తట్టుకొని పంటను పెంచుతాడు. కానీ చివరికి ఆ పంటపై, ఆ భూమిపై తన హక్కే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉండేవి. Think about it. You work hard for something, but someone else wants to control the result. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఇది నా హక్కు అంటూ నిలబడింది. ఆ మహిళే చాకలి ఐలమ్మ. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల వయం. నేను మీ అజే ఫణీందర్.
4: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన కోండు జాతిని తోమా

వెల్కమ్ బ్యాక్ టు ది షో. మనం మాట్లాడుకుంటున్నాం చాకలి ఐలమ్మ గురించి. చాకలి ఐలమ్మ ఒక సాధారణ గ్రామీణ మహిళ. ఆమెకు పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, వెల్త్ లేదు, పవర్ లేదు, కానీ ఆమెకు తన హక్కుపై నమ్మకం ఉంది. గ్రేట్నెస్ డజంట్ కమ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ బోర్న్, ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ యు స్టాండ్ ఫర్. ఆమె సాగు చేస్తున్న భూమి విషయంలో వివాదం ఏర్పడినప్పుడు, ఆమెపై ఒత్తిళ్లు వచ్చినా, భయపెట్టే ప్రయత్నాలు జరిగినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమెకు ఆ భూమి జస్ట్ ప్రాపర్టీ కాదు, అది ఆమె కుటుంబానికి లైవ్లీహుడ్, ఒక డిగ్నిటీ, ఒక సర్వైవల్. అందుకే ఆ భూమి కోసం ఆమె చేసిన పోరాటం ఒక వ్యక్తిగత సమస్యగా మొదలై క్రమంగా ఒక పెద్ద సామాజిక ప్రతిఘటనకు ప్రతీకగా మారింది. ఆమె సందేశం చాలా సింపుల్, నా కష్టం మీద నాకు హక్కు ఉంది. కానీ ఆ కాలంలో ఈ మాట అనడం చాలా పవర్ఫుల్. వింటున్నానండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: పిల్లలు చూస్తే హుషారు, ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు.
1: కోసి కొంగడి మా కట్టు బొట్టు, ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాదిరాస.

0: Bencat.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
0: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
0: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: Welcome back. ఐలమ్మ పోరాటం తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటంతో అనుసంధానమైంది. ఆ సమయంలో గ్రామీణ ప్రజల్లో భూమి వెట్టి దోపిడీ, సామాజిక అసమానతలు వంటి సమస్యలపై అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తలు కూడా రైతాంగ పోరాటంలో భాగమయ్యారు. ఐలమ్మకు మద్దతు లభించింది. దీంతో ఆమె వ్యక్తిగత పోరాటం లార్జర్ పీపుల్ స్ట్రగుల్గా సింబాలంగా మారింది. అందుకే తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఆమె కథ కేవలం ఒక మహిళ తన భూమి కోసం పోరాడింది అనే కథ కాదు. ఆర్డినరీ పీపుల్ క్యాన్ ఛాలెంజ్ పవర్ఫుల్ సిస్టమ్స్ అనే ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చిన కథ అన్నమాట.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: Yes, manam vintunnam Chakali Ailamma jeevitham gurinchi. Chakali Ailamma jeevithanni maro koranlo chuste adi women empowerment kuda oka powerful example. Aa kaalamlo mahilalaku enno samajika parimithulu undevi. Aina ame I am woman so I cannot fight ane mindset వెనక్కి తగ్గలేదు. ఇన్స్టెడ్ ఐ హ్యావ్ ఎ రైట్ అండ్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ అనే యాటిట్యూడ్తో ముందుకు వచ్చింది. ఆమె జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. కరేజ్ డజంట్ డిపెండ్ అపాన్ ద జెండర్. ధైర్యానికి జెండర్తో లేదు, స్టేటస్ లేదు, మనీ అవసరం లేదు. మనం సరైనదని నమ్మి దానికోసం నిలబడి కన్విక్షన్గా ఉంటే అదే నిజమైన కరేజ్. వింటున్నామండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Welcome back. ఇప్పుడు ఐలమ్మ జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరైనా మనల్ని తక్కువగా చేసి చూసినా మన వాల్యూ తగ్గదు. నో యువర్ వర్త్. రెండవది నో యువర్ రైట్స్. మన హక్కులు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మన హక్కులు తెలియకపోతే అవి ఉల్లంఘించాయని విషయం మనకు కూడా తెలియకపోవచ్చు. మూడవది డోంట్ లెట్ ఫియర్ కంట్రోల్ యూ. భయం అందరికీ ఉంటుంది, కానీ ఆ భయం ఉన్నప్పటికీ సరైన దారి కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళడమే కరేజ్. నాలుగవది ఉమెన్ క్యాన్ లీడ్. మహిళ కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా లీడ్ చేయగలదు. ఐదవది వన్ వాయిస్ మ్యాటర్స్. మన గొంతు చిన్నదిగా అనిపించినా అది ఇంకొకరిని ఇన్స్పైర్ చేయవచ్చు. ఒక వాయిస్ ఒక మూమెంట్కి ఇన్స్పిరేషన్ కావచ్చు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ వన్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి ఇమాజినేషన్లోకి వెళ్దాం. ఇఫ్ చాకలి ఐలమ్మ వర్ అలైవ్ టుడే, వాట్ వుడ్ షీ టెల్ అస్? బహుశా మీ హక్కులు తెలుసుకోండి అనేవారు, అన్యాయాన్ని చూసి సైలెంట్గా ఉండకండి అనేవారు, మీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి అనేవాళ్ళు, మహిళలను వీక్ అని చూడకండి అనేవారు, ముఖ్యంగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ను ఎప్పుడూ కాంప్రమైజ్ చేయకండి అని చెప్పేవారు. ఇవి మన ఊహ మాత్రమే అయినా ఆమె జీవితంలో కనిపించే వాల్యూస్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేంటంటే కరేజ్, సెల్ఫ్ రెస్పెక్ట్, రెసిస్టెన్స్, డిటర్మినేషన్ అండ్ డిగ్నిటీ. ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా చాకలి ఐలమ్మ గురించి. ఇప్పుడు మనం ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం, మా ఇంటి బంగారం చిత్రం నుంచి.

వెల్కమ్ బ్యాక్. మీరు ఉంటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చాకలి ఐలమ్మ గారి గురించి. తెలంగాణ నేల ఎన్నో పోరాటాలను చూసింది, ఎన్నో త్యాగాలను చూసింది, ఎన్నో గొంతులను విన్నది. ఆ గొంతుల్లో ఒక మహిళ గొంతు మాత్రమే ప్రత్యేకంగా వినిపిస్తుంది, అదే మన చాకలి ఐలమ్మ. ఆమె దగ్గర పవర్ లేదు కానీ కరేజ్ ఉంది, వెల్త్ లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, పెద్ద ఆర్మీ లేదు కానీ తన హక్కుపై నమ్మకం ఉంది. అండ్ దట్ ఈజ్ వాట్ మేడ్ హర్ ఎక్స్ట్రాడినరీ. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది, మనకు రెండు చాయిసెస్ ఉంటాయి, స్టెప్ బ్యాక్ ఆర్ స్టాండప్. ఐలమ్మ జీవితం మనకు అన్నెసరీ ఫైట్స్ చేయమని చెప్పదు, కానీ ఇంజస్టిస్ ఎదురైనప్పుడు మన హక్కులు తెలుసుకొని డిగ్నిటీతో ధైర్యంగా మన గొంతును వినిపించాలని నేర్పుతుంది. కొన్ని పేర్లు హిస్టరీ బుక్స్లో మాత్రమే ఉంటాయి, కొన్ని పేర్లు మన మెమరీలో ఉంటాయి, కానీ కొన్ని పేర్లు మనకు ఇన్స్పిరేషన్గా మారిపోతాయి. చాకలి ఐలమ్మ అలాంటి పేరు. ఒక మహిళ, ఒక పోరాటం, ఒక ఆత్మగౌరవం, ఒక చరిత్ర. చాకలి ఐలమ్మ తెలంగాణ గర్వించే పేరు. నేను మీ ఆర్జే ఫణీందర్. మీతో గడిపిన ఈ ఒక గంట నాకు చాలా స్పెషల్. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్, నో యువర్ రైట్స్ అండ్ నెవర్ ఫర్గెట్ ద పవర్ ఆఫ్ యువర్ వాయిస్. ధన్యవాదాలు. జై తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ లో టైం 9:01 దాటి 38 సెకండ్లు. మీరు వింటుంది మీకు ఇష్టమైన కార్యక్రమం రిమ్ జిమ్ హైదరాబాద్. నేను మీ ఆర్జే ఫణీందర్. ఈరోజు మనం చాలా సింపుల్గా అనిపించే కానీ మన జీవితంలో చాలా పెద్దగా మార్పులు తీసుకురాగల ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే మైండ్ఫుల్నెస్. మనం ఫిజికల్లీ ఒక చోట ఉంటాం కానీ మన మైండ్ మాత్రం ఇంకో 10 చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆఫీస్ గురించి ఆలోచిస్తాం, ఆఫీస్లో మీటింగ్లో ఉండి ఇంటి గురించి ఆలోచిస్తాం, పిల్లలతో మాట్లాడుతూనే ఫోన్ చూస్తాం. అంటే మనం ప్రజెంట్ మూమెంట్స్లో ఫిజికల్గా ఉన్నా మెంటల్గా అక్కడ ఉన్నాం. మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏ పనిని చేస్తున్నా ఆ క్షణంలో పూర్తిగా దానిపైనే మన అటెన్షన్ పెట్టడం. తింటే తినడాన్ని ఆస్వాదించాలి, మాట్లాడితే ఎదుటివారి మాట నిజంగా వినడం, నడిస్తే మన అడుగుల్ని గమనించడం, శ్వాస తీసుకుంటే ఆ శ్వాసను గమనించడం. మైండ్ఫుల్నెస్ అంటే లైఫ్ని స్లో చేయడం కాదు, లైఫ్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయడం. మనలో చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ అనుకుంటారు. మెడిటేషన్ మైండ్ఫుల్నెస్లో ఒక భాగం మాత్రమే. మైండ్ఫుల్నెస్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అనే ప్రశ్నకు మన అటెన్షన్ని తీసుకురావడం, గతం గురించి ఆలోచిస్తూ అలా ఎందుకు జరిగింది, నేను అలా ఎందుకు మాట్లాడాను అని మనసులో రీప్లే చేస్తుంటాం, ఫ్యూచర్ గురించి, రేపు ఏమవుతుంది, జాబ్ ఎలా ఉంటుంది, చిల్డ్రన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని వరీ అవుతుంటాం. పాస్ట్ మనకు లెసన్స్ ఇస్తుంది, ఫ్యూచర్ మనకు ప్లాన్స్ ఇస్తుంది, కానీ మన జీవితం మాత్రం ప్రజెంట్లోనే ఉంది. అందుకే మైండ్ఫుల్నెస్ మనకు ఒక బ్యూటిఫుల్ రిమైండర్ని ఇస్తుంది. నీ జీవితాన్ని పోస్ట్పోన్ చేయకు. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే ఫణీందర్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: మనం మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మన మైండ్ ఎందుకు అంత రెస్ట్లెస్గా ఉంటుంది? మన బ్రెయిన్కి ఒక

విషయం పూర్తయ్యేలోపే ఇంకో విషయం గురించి ఆలోచించే అలవాటు ఉంది. ఫోన్ నోటిఫికేషన్, మెసేజ్, సోషల్ మీడియా, ఈమెయిల్స్, వర్క్ ప్రెషర్, ఇవన్నీ మన అటెన్షన్ని ఒక్కచోట నిలబడనివ్వవు. ఒకసారి ఆలోచించండి, మీరు ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తున్నారా? మీ పిల్లలు ఎగ్జైటెడ్గా ఏదైనా చెబుతున్నప్పుడు నిజంగా వాళ్ళ మాటలు వింటున్నారా? మనం అవును అవును అని చెబుతున్నాం, కానీ మన మైండ్ ఇంకెక్కడో ఉండొచ్చు. మైండ్ఫుల్నెస్ అంటే మనకు ఒక సింపుల్ ప్రిన్సిపల్ నేర్పిస్తుంది, బీ వేర్ యువర్ ఫీట్ ఆర్. మీరు మీ పిల్లలతో ఉంటే పిల్లలు ఉండండి, పార్ట్నర్తో ఉంటే పార్ట్నర్తో ఉండండి, ఫోన్ మాట్లాడితే ఫోన్ మాట్లాడండి, ఎవరితో అన్నా మాట్లాడితే ఫోన్ పక్కన పెట్టి మాట్లాడండి, ఫుడ్ తింటుంటే ఆ ఫుడ్ టేస్ట్ని గమనించండి. మన అటెన్షన్ ఎక్కడ ఉంటే మన ఎక్స్పీరియన్స్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మన లిజనర్స్తో ఒక చిన్న మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. మీరు కంఫర్టబుల్గా కూర్చోండి, కళ్ళు మూసుకోవచ్చు లేదా ఒక పాయింట్ వైపు చూడవచ్చు. ముందుగా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, నెమ్మదిగా ఇన్హేల్ చేయండి, మెల్లగా ఎగ్జైల్ చేయండి. మీ బ్రీతింగ్ని మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత మీ షోల్డర్స్ ఎలా ఉన్నాయో గమనించండి, ఫేస్ రిలాక్స్డ్గా ఉందా, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీ చైర్ని టచ్ చేస్తుందా, ఫీలింగ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చుట్టూ ఉన్న సౌండ్స్ వినండి, ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, పక్షులు కావచ్చు, ఏ సౌండ్ని గుడ్ లేదా బ్యాడ్ అని జడ్జ్ చేయకుండా కేవలం వినండి. మీ మైండ్లో థాట్స్ వస్తే వాటితో ఫైట్ చేయకండి, ఇది ఒక థాట్ మాత్రమే అని గుర్తించి మళ్ళీ బ్రీతింగ్ దగ్గరికి స్టార్ట్ చేయండి. చివరిగా మీ మనసులో నేను ఇక్కడే ఉన్నాను, నేను ఈ క్షణాన్ని గమనిస్తున్నాను, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా రిలీజ్ చేయండి. ఇదే మైండ్ఫుల్నెస్లో ఒక చిన్న ప్రాక్టీస్. దీనికి పెద్ద సెటప్ అవసరం లేదు, రోజుకి 5 నిమిషాలు కూడా మీరు చేసేయగలిగితే అది ఒక చిన్న బిగినింగే. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే.

వెల్కమ్ బ్యాక్ టు రింజిమ్. మనం మాట్లాడుకుంటున్నాం మైండ్ఫుల్నెస్ గురించి. మైండ్ఫుల్నెస్ కోసం రోజుకు ఒక గంట మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన డైలీ యాక్టివిటీస్నే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్గా మార్చుకోవచ్చు. ఉదయం టీ తాగేటప్పుడు ఫోన్ చూడకుండా టీ స్మెల్, దాని టెంపరేచర్, దాని టేస్ట్ని గమనించండి. ఫుడ్ తింటున్నప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకుండా ఫుడ్ కలర్, టెక్స్ట్, దాని టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. వాకింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో కాకుండా మీ స్టెప్స్ని, మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని గమనించండి. ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు ఎప్పుడు రీచ్ అవుతాను అని ఫ్రస్ట్రేషన్ పడడం సహజమే, కానీ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయలేకపోయినా మన రెస్పాన్స్ని మాత్రం మనం ప్రాక్టీస్ చేయవచ్చని గుర్తు చేసుకోండి. మన ఎమోషన్స్ విషయంలో కూడా మైండ్ఫుల్నెస్ చాలా యూస్ఫుల్. ఎవరైనా ఒక మాట అన్నారు, మనకు కోపం వచ్చింది, వెంటనే రిప్లై ఇస్తాం. కొంతసేపటి తర్వాత నేను అలా ఎందుకు మాట్లాడాను అని రిగ్రెట్ అవుతాం. మైండ్ఫుల్నెస్ మన రియాక్షన్కి ముందు ఒక చిన్న పాజ్ ఇస్తుంది. కోపం వచ్చినప్పుడు నాకు కోపంగా ఉంది అని గుర్తించండి. ఎమోషన్ని సప్రెస్ చేయడం కాదు, అబ్జర్వ్ చేయండి. సాడ్నెస్, యాంగర్, ఫియర్, యాంగ్జైటీ, ఏ ఎమోషన్ వచ్చినా దాన్ని గుర్తించవచ్చు. ఐఎమ్

యాంగ్రీ అని అనే బదులు ఐఆమ్ నోటీసింగ్ యాంగర్ అని మనం చూడగలిగితే ఎమోషన్ మరియు దాని రెస్పాన్స్ మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ చిన్న గ్యాప్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే మన ఎమోషన్ మనం కాదు. మనకు ఒక ఎమోషన్ వచ్చింది, అది కొంతసేపు మాత్రమే ఉంటుంది, తర్వాత మారుతుంది. వింటనివ్వండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్.

ఇప్పటి రోజుల్లో మైండ్ఫుల్నెస్ మరింత ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే మన అటెన్షన్కి కాంపిటీషన్ చాలా ఎక్కువైంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ నోటిఫికేషన్, రీల్స్, ప్రతి యాప్ మన అటెన్షన్ని కోరుకుంటుంది. ప్రతి నోటిఫికేషన్ లుక్ ఎట్ మీ అంటుంది, కానీ మైండ్ఫుల్నెస్ మనకు లుక్ ఎట్ యువర్ లైఫ్ అని గుర్తు చేస్తుంది. మనం రోజుకు ఎంత స్క్రీన్ టైం స్పెండ్ చేస్తున్నామో చెక్ చేస్తాం, కానీ ఎంత లైఫ్ టైం

కాన్షియస్గా లివ్ చేస్తున్నామో కూడా ఒకసారి ఆలోచించాలి. రోజులో కొన్ని మూమెంట్స్ ఫోన్ లేకుండా ఉండండి. ఫ్యామిలీతో ఒక మీల్ ఫోన్ లేకుండా చేయండి. పిల్లలతో 20 నిమిషాలు పూర్తిగా వాళ్లతోనే ఉండండి. మార్నింగ్ వాక్లో కొంతసేపు ఫోన్ పక్కన పెట్టండి. నైట్ పడుకునే ముందు 5 నిమిషాలు మీ థాట్స్ని అబ్జర్వ్ చేయండి. ఇవి చిన్న హ్యాబిట్స్ అయినా మన అటెన్షన్ని మళ్ళీ మన దగ్గరకు తీసుకురాగలవు. చివరగా ఒక చిన్న ఛాలెంజ్, ఈరోజు మీరు రోజులో ఒక్క పని మాత్రమే మైండ్ఫుల్నెస్గా చేయండి. టీ తాగుతున్నప్పుడు టీ మాత్రమే తాగండి, ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ మాత్రమే, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాత్రమే మాట్లాడండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు రిప్లై ప్రిపేర్ చేయకుండా నిజంగా వాళ్ళను వినండి. ఎందుకంటే మనకు కావాల్సిన పీస్ ఎప్పుడు ఇంకెక్కడో ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన అటెన్షన్ తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు అదే మన పీస్. గతాన్ని మనం మార్చలేం, ఫ్యూచర్ని పూర్తిగా కంట్రోల్ చేయలేం, కానీ ఈ క్షణంలో మనం అటెన్షన్ ఎక్కడ పెట్టాలో మాత్రం ప్రాక్టీస్ చేయవచ్చు. కాబట్టి డోంట్ జస్ట్ పాస్ త్రూ యువర్ డే, బీ ప్రజెంట్ ఇన్ ఇట్. ఈరోజు మీ రోజు ఎలా ఉన్నా ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి, చుట్టూ చూడండి, మీరున్న ఈ క్షణాన్ని గమనించండి. ఎందుకంటే ఈ క్షణం మళ్ళీ తిరిగి రాదు. నేను మీ ఆర్జే ఫణీందర్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. టేక్ కేర్, స్టే ప్రజెంట్, స్టే మైండ్ఫుల్. గుడ్ నైట్ హైదరాబాద్. సైనింగ్ ఆఫ్ ఫర్ ద ఈవినింగ్ షో. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ నైరంగ్లో మన ముందుకు వస్తారు ఆర్జే జైది గారు. అంతవరకు మీరు ఈ రెండు సినిమాల్లో పాటలు వినండి. ముందుగా నిన్నే పిల్లాడితో చిత్రం కోసం ఎటో వెళ్ళిపోయింది మనసు, ఆ తర్వాత గులాబీ చిత్రంలో ఈవేళలో నువ్వు ఏం చేస్తుంటావు. వింటూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే ఫణీందర్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.